శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా సూర్యస్తుతి వింటారు.

మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో పాతవి క్రొత్తవి ఈ అంశం గురించి బ్రదర్ గేరా జీవరత్నం గారి వ్యాఖ్యానం వింటారు.
1: పాతవి గతించి సమస్తమును నూతన పరచుచున్నాను. ప్రతి సంవత్సరం అట్లనే ప్రతి మాసములో ప్రారంభ జన్మలు నూతన జన్ములుగాను ఆనందముగాను ఉంటాయి. మనకు జన్మదినం వచ్చినప్పుడు లేక మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఆనందిస్తూ ఉంటాం. పాత సంవత్సరం గడిచిపోయేటప్పుడు కొన్ని వదలాలి, క్రొత్త సంవత్సరం స్వాగతిస్తూ కొన్నిటిని ఆహ్వానించాలి. అన్ని మించి దేవుని సన్నిధిలో నిత్యం గడపాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ పాత సంవత్సరంలో దైవ వ్యతిరేక విషయాలు విడిచిపెట్టాలి. ఒక క్రొత్త వస్తువు కొంతకాలానికి పాతదైపోతుంది, కొన్ని పాడైపోతాయి. పాత వాటిని కొందరు పారేస్తారు, కొందరు అమ్మేస్తారు, కొందరు అవి లేని వారికి దానం చేస్తారు. మనం కలిగిన్న వాటిలో కొన్నింటిని జీవితాంతం ఉంచుకుంటాం. ఎంత పాతబడ్డా పారేయం, తల్లిదండ్రులు వృద్ధులయ్యారు పాతబడ్డారని వదిలేయం. అనగా పాతవి కొన్ని వదిలేయాల్సినవి ఉన్నాయి, కొన్ని వదలరానివి ఉన్నాయి. ఇస్రాయిల్ దేవునితో, దేవుడు ఇస్రాయిల్తో సంభాషించే స్థలమే మందసం. మందసం దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఇవ్వబడింది. అక్కడే దేవుడు తన ప్రజలను కలుసుకుని నిబంధనలు తెలియజేస్తాడు. ఒకనొక సమయంలో ఇస్రాయిల్ ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది. తమతో మందసముండిన శత్రుల మీద జయమొస్తుందని తలంచారు, కనుక మందసం తెచ్చుకున్నారు. అయితే ఫిలిస్తీన్ల చేతులు ఘోర పరాజయం పాలయ్యారు. కారణం ఏలీ కుమారులైన హోఫ్ని ఫినెహాసులు దేవునికి విరోధంగా పాపం చేయుటకు కారకులొకటియే కాక వారి పాపం దేవుని సన్నిధిని బహు గొప్పదయ్యింది. దేవుని ప్రజలు దైవ వ్యతిరేక విషయాలను విడిచిపెట్టనందున అపజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దేవుని పిల్లమైన మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని భ్రమపడుతూ దైవ విరుద్ధ కార్యాలను విడిచిపెట్టకపోయినా అపజయం పాలవుతాం. ఒక్కోసారి మనలను మనం పరీక్షించుకోవడం మంచిది. పాత పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాత సంవత్సర చివరి గడియల్లో మొదటిది వెనుక చూపు. మనం నడిచి వచ్చిన సంవత్సరం దినములను వెనుకకు తిరిగి చూడాలి. దేవుడు మనల్ని ఈ దినం వరకు ఆదరించి కాపాడుతూ వచ్చాడు, కనుక కృతజ్ఞత చెల్లించవలసి ఉంది. ఒకసారి మన జీవితములను పరిశీలించుకుని మన పాపములు ఒప్పుకొని క్షమాపణలు పొందుదాం. రెండవది దైవిక విషయాలు నెరవేర్చుము. కొన్ని పాతబడినవి వాటిని పారవేయకుండా తిరిగి వాటిని కొత్త వాటిగా చేస్తుండాలి. దాన్ని రెన్యూ చేయడం అంటారు. అట్లు పాస్పోర్ట్ పారేయక రెన్యూ చేసుకోవాలి. సమయంలో బాలుడిగా మందిరములో ఏలి ఆధ్వర్యములో పరిచర్య సాగిస్తున్న సమయంలో యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఏలీకి గాని ఏలి గర్భాన పుట్టిన హోఫ్ని ఫినెహాసులకు గాని యెహోవా దర్శనమే లేదు, కాని సమూయేలును దేవుడు దర్శించాడు.

0: కారణం సమూయేలు యెహోవా సన్నిధిని ఎరుగుచు దేవుని దయ్యందు వర్ధిల్లుచున్నాడు, దేవునికి లోబడుచూ ఉన్నాడు. ఎవరైతే దేవునికై పరితపిస్తారో, ఎదురుచూస్తారో, ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారితోనే ఆయన సమయం వెచ్చిస్తాడు. నూతన సంవత్సరములో అడుగుపెట్టబోచున్న మనకు ముందు చూపు అవసరం. మానవులకు ఎక్కువగా క్రొత్త వాటి మీదనే ధ్యాస ఉంటుంది. క్రొత్తగా చేసుకోవలసిన పాత వాటిని పట్టించుకోరు. మన ముందున్న సంవత్సరంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలనో మనకు తెలియదు. మన పాపములు క్రీస్తు యొక్క శిలువ బలియాగం ద్వారా క్షమింపబడినందున మనము నిత్యజీవం గలవారమై, ఆయనతో కూడా సహవాసం గలవారమై సదాకాలం జీవిస్తాం. మూడవది, వృద్ధిని కలిగించేది దేవుని సన్నిధి. యెహోవా మందసం ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అతనిని, అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. దేవుడు మనలో ఉండుట వలన నిజమైన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని సన్నిధి గురించి వర్ణిస్తూ ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలోనే ఉన్నాయని ఒక్కాణించాడు దావీదు. ఆశీర్వాదం కలిగించే దేవుని సన్నిధి మన యందుండు లాగున ఆశిద్దాము. పాత సంవత్సరం గతించుండగా మనం పై చూపు కలిగి ఉండాము. కొత్తగా చేసుకోవలసినవి పాత ఉన్నాయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. పాత సంవత్సరంలో ఎక్కడెక్కడ పాపంలో పడ్డామో అవన్నీ జ్ఞాపం చేసుకుని తిరిగి మనస్సాక్షిని రెన్యూ చేసుకోవాలి. యేసుక్రీస్తును చూచి ఆయన యొద్ద క్షమాపణ అడిగితే పాప క్షమాపణను, మోక్షానందమును పొందగలరు. దీర్ఘాయుష్నిస్తాడు, సుఖమైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. యేసు రెండవసారి రాబోతున్నాడు కనుక దేవునిలో నిరంతరం జీవిస్తాము. మరణాథ, ఆమెన్.
1: మీరింతవరకు పాతవి కొత్తవి ఈ అంశం గురించి బ్రదర్ గేరా జీవరత్నం గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తిముక్తావళి ఇంతటితో సమాప్తం.

వింటూ ఉండండి ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు రైతుకు సూచనలు.

0: రైతుకు సందేశం, మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ్టి కార్యక్రమంలో పోషకాహార లోపాల వల్ల గొర్రెలలో వచ్చు వ్యాధులు నివారణ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాహార ప్రాధాన్యత గురించిన విషయానికి వచ్చినట్లయితే, ఆరోగ్యవంతమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరి అయిన పోషక ఆహారం అవసరం. మంచి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించాలి. ఈ రోజుల్లో గొర్రె మాంసం చాలా ఖరీదులో లభ్యమవుతుంది. అంటే గొర్రెల ద్వారా గ్రామీణ రైతులు లాభం పొందటానికి ఎంతో అవకాశం ఉన్నది. 20 కిలోల బరువున్న గొర్రె 10 కిలోల మాంసాన్ని ఇస్తుంది. గొర్రె పుట్టిన తరువాత ఎప్పుడూ సుమారు 20 కిలోల బరువు వస్తుందనేది ముఖ్యం. ఆలనా పాలనా లేకపోతే గొర్రె పెరుగుదల తక్కువగా ఉంటుంది, చాలా ఆలస్యంగా కోతకు వస్తుంది. అదే గొర్రె పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పోషకాహారాలు సరైన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో వాటి బరువు పెరిగి మాంసోత్పత్తికి తయారవుతాయి. సంవత్సరం పొడుగునా గొర్రెను పచ్చిక బయళ్లలో పెంచడం వల్ల సత్ఫలితాలను పొందలేరు. ముఖ్యంగా మార్చి నుండి జూన్ వరకు, అంటే వేసవికాలంలో గొర్రెలు మేయడానికి పచ్చిగడ్డి కానీ ఎండు గ్రాసాలు కానీ ఉండవు. అప్పుడు వాటి పెరుగుదల ఆగిపోతుంది. రైతులలో గొర్రెలను పెంచడంలో నూతన మార్పులు రావాలి. పోషక విలువలు లేని ఆహారం పెట్టడం వల్ల గొర్రెలలో పెరుగుదల తగ్గడమే కాక కొన్ని వ్యాధులకు లోనవుతాయి. కనుక ఆరోగ్యంగా బలంగా ఉన్న గొర్రెలను పెంచాలంటే వాటి ఆహారము సుపోషకంగా సుపన్నంగా ఉండాలి. దానాలో సరైన శక్తి, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమినులు ఉండాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది శక్తి. గొర్రె

గొర్రెల పెంపకంలో అతి కష్టమైనది వాటికి సరైన మోతాదులో ఆహారంలో శక్తిని ఇవ్వడం. ఇది ఎక్కువ అయినా తక్కువ అయినా కష్టమే. ఆహారంలో శక్తి లోపం వల్ల గొర్రెలలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. శక్తిహీనమైన ఆహారం ద్వారా

0: చెట్ల ఆకుల ద్వారా సరిపోకపోతే వాటి ఆహారంలో గింజధాన్యాలైన జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలు లాంటివి గాని వరి తౌడు లేక గోధుమ తౌడు ఇస్తే శక్తి లోపం ఉండదు. ఈ ధాన్యాలను గొర్రెల బరువుకు తగినట్లుగా అందచేయాలి. వీటిని పొడిగా ఇవ్వనక్కర్లేదు. కనుక గొర్రెల బరువు పెరుగుదల కోసం చూలు సరిగా నిలవడానికి, పాల ఉత్పాదన సక్రమంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో శక్తి సరైన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, కొవ్వు పదార్థాల ద్వారా గొర్రెకు ఆహారం ద్వారా శక్తిని అందజేయవచ్చు. ఇక తరువాత చెప్పుకునేది మాంసకృత్తులు. శక్తి తరువాత గొర్రెల ఆహారంలో మాంసకృత్తులు చాలా అవసరం. ఆహారంలో అమైనో ఆమ్లాలు లోపిస్తే కణాలలో మాంసకృత్తుల ఉత్పాదకత తగ్గుతుంది. ఆహారం తీసుకోవడం తక్కువ అవడమే కాక ఆహారాన్ని వినియోగించుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. మాంసకృత్తులు లేక అమైనో ఆమ్లాల లోపము అతిగా ఉంటే గొర్రెలలో అజీర్ణం ఉంటుంది, బరువు తగ్గుతుంది, రక్తహీనత, శరీరంలో నీరు చేరడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది. కనుక మాంసకృత్తులు గొర్రెల ఆహారంలో సరైన మోతాదులో ఉండాలంటే వాటికి కాయజాతి పశుగ్రాసాలు అంటే లెగ్యూమ్ జాతివి విరివిగా అందజేయాలి. మాంసకృత్తులు అధికంగాను విరివిగాను లభ్యమయ్యే పచ్చిగ్రాసాలైన బొబ్బర్లు, జనుము, పిల్లిపెసర, ఉలవలు గాని, సుబాబుల్, అవిసె చెట్ల ఆకులు గొర్రెల ఆహారంలో ఇస్తే మాంసకృత్తుల లోపం ఉండదు. నూనె తీసిన శనగ చెక్క, కొబ్బరి చెక్క, ప్రత్తి గింజలు, ప్రొద్దుతిరుగుడు పువ్వు నుంచి చెక్కలు గొర్రెల ఆహారంలో వాడితే అమైనో ఆమ్లాల మాంసకృత్తుల లోపాలను భర్తీ చేస్తాయి. ఎదిగిన గొర్రెల ఆహారంలో యూరియా ఇస్తే వాటి అరల పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు యూరియాను అమోనియాగా మార్చి తన శరీరంలో మాంసకృత్తుల నిర్మాణాన్ని వాడుకుంటాయి. ఈ సూక్ష్మజీవుల మాంసకృత్తులను గొర్రె తన శరీర అవసరాలకు వాడుకుంటుంది. గొర్రెల ఆహారంలో శక్తి, మాంసకృత్తులు సరైన మోతాదులోనే కాక సరైన నిష్పత్తిలో ఉండాలి. ఈ రెంటిలో ఏది ఎక్కువైనా తక్కువైనా గొర్రెల పోషణలో లోటు వచ్చి రైతుకు నష్టం కలుగుతుంది. త్వరితగతిన అధిక మాంసోత్పత్తికి వాటి ఆహారంలో తగు మోతాదులో శక్తి, మాంసకృత్తులు ఉండాలి. గ్రామాలలో రైతులు తమ గొర్రె మందలను బయట ప్రదేశాలలో ఎంత మేపినా గొర్రెల బరువు పెరగడం కష్టం. కనుక కాయజాతి పశుగ్రాసాలు, ధాన్యపు గింజలు, నూనె తీసిన చెక్కలను గాని కొద్దిగైనా ఇస్తే గొర్రెలలో జబ్బులు రావు, పెరుగుదల అధికంగా ఉండి మాంసోత్పత్తికి త్వరగా ఎదుగుతాయి.
1: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళా ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్ నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు, డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంత వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్టాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ నెల 4వ తేదీ నుంచి మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సరికొత్త కార్యక్రమాలతో శ్రోతలకు మరింత చేరువవుతోంది. మరి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాలేమిటంటే, ఈ ఉదయం 7 గంటలకు ఆహారం ఆరోగ్యం వివరాలు వింటారు. 7:15కు మీకు తెలుసా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సమాధానాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం శ్రోతలతో. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. అనంతరం ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాలా త్రిపురసుందరీదేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45కు హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:30కు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35కు మనసు పలికే శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, 223393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30కు చిట్టి పలుకులు చిన్నపిల్లల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కథలు కవితలు పద్యాలు రైమ్స్ ఏవైనా సరే మీ పిల్లల మాటలను మా రేడియోలో వినే ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. ఈ ఉదయం 10:00కు ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:15 నుంచి సాయంత్రం 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 4:50కు పాటల పరవళ్లు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఇంకా జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు, ఇంకా సినీ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా విశేషాలు కూడా వినవచ్చు. ఈరోజు సాయంత్రం 5:30కు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈ వారం తాజా సమాచారం మీకోసం. 6:35కు క్షేత్రం విశేషం. మా మాటలతో మీకు క్షేత్ర వీక్షణం జరుగుతుంది. 7:00కు ఆహారం ఆరోగ్యం విశేషాలు వింటారు. 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:45కు నవలా తోరణం శీర్షికన మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 37వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఈరోజు రాత్రి 8:00కు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం జాతీయ పోలీస్ స్మారకం రూపకం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:15కు రాగమై రమణీయమై సంగీతంలోని రాగాలు విశేషాలు సినీ గీతాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. 8:40కు చిత్రమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 9:30కు అలనాటి మధుర గీతాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. శ్రోతలు ఈ కార్యక్రమంలో ఓల్డ్ మెలడీ హిట్స్ వినవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. రాత్రి 10:00కు అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈరోజు మీకోసం మేం ప్రసారం చేసే కార్యక్రమాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఆహారం ఆరోగ్యం గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. మన రోజువారీ ఆహారంలో కంటి ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది అనే విశేషాలు చెప్పుకుందాం. కంటికి శ్రమ కలిగితే విశ్రాంతి కావాలి, అది నిద్ర వల్లనే వస్తుంది. నిద్ర వల్ల కంటి ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కలిగి నూతన ఉత్సాహంతో రోజువారీ కార్యక్రమాలు శక్తివంతంగానూ అలాగే నైపుణ్యంగానూ చేసుకోగలుగుతాం. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మరియు కంటి చూపును మెరుగుపరచుకోవటానికి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవటం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. రోజువారీ ఆహారంలో పాలకూర, తోటకూర, బచ్చలి కూర వీటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. వీటిలో కంటి ఆరోగ్యానికి సంబంధించి, రెటీనాకు సంబంధించి ల్యూటిన్, జియాక్సాంథిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హానికరమైన నీలికాంతి నుంచి కండ్లను కాపాడి కంటిని శుక్లం రాకుండా సహాయం చేస్తాయి అని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. విటమిన్ ఏ క్యారెట్లలో పుష్కలంగా ఉంటుంది. ఇది బీటా కెరోటిన్ రూపంలో ఉండి కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. బీటా కెరోటిన్ కంటి చూపును పెంచడానికి, రేచీకటి సమస్యను నివారించడానికి కూడా తోడ్పడుతుంది. ఇంకా చిలగడదుంపలోనూ బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కండ్లు పొడిబారకుండా కాపాడబడతాయి. ఇంకా నారింజ పండ్లు, బొప్పాయి, నిమ్మ, ఉసిరిపళ్లలో విటమిన్ సి ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఇవి తినాలి. ఇవి కంటిలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి వయసుతో పాటు వచ్చే కంటి చూపు సమస్యను తగ్గిస్తాయి. ఇంకా బాదము, వాల్నట్సు, చియా గింజలు ఆహారంగా తినటం వల్ల విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా శరీరానికి అందుతాయి. దీనివల్ల కంటి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి కంటి చూపును తేజవంతం చేస్తాయి. పాలు, గుడ్డు, చేపలను రోజువారీ ఆహారంలో తినటం వల్ల కండ్లు పొడిబారకుండా కాపాడబడి కంటి రక్షణకు, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కంటి ఆరోగ్యానికి సమతుల ఆహారంతో పాటు తగినంత నీరు త్రాగడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో కంప్యూటర్ వాడకం, ఇంకా మొబైల్ వాడకం కూడా ఎక్కువగా ఉంటోంది. వృత్తిరీత్యా కంప్యూటర్తో పనిచేసేవారు కంటికి తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాలి. ప్రతి 2 గంటలకు కనీసం 10-15 నిమిషాల పాటు కంటికి విశ్రాంతి ఇవ్వాలి అని నేత్ర వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పగలు రాత్రి సమయాల్లో మొబైల్ స్క్రీన్ను చూడటం కూడా తగ్గించుకోవాలి. అప్పుడే కండ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపుకు సంబంధించి ఏదైనా తేడా వచ్చినట్లయితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటించాలి. అప్పుడే లైఫ్ స్టైల్ కలర్ఫుల్గా ఉండి ఫలవంతమైన జీవనం సాగించవచ్చు.

ఆహారం ఆరోగ్యం విశేషాలు విన్నారు కదా. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసం సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య

వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3rd T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2rd T20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీకు తెలుసా, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596.

శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారికి ప్రతి ప్రశ్న కూడా ఎంతో విలువైనది, ప్రతి సెకను కూడా ఎంతో విలువైనది. మరి మేమందించే ఈ కార్యక్రమానికి శ్రోతలు సిద్ధంగా ఉన్నారు కదా, ముందుగా ప్రశ్నలు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? వీటికి ఆప్షన్స్ ఏ జూన్ 17వ తేదీ, ఆప్షన్ బి మే నెల 24వ తేదీ, ఆప్షన్ సి ఏప్రిల్ 18వ తేదీ, ఆప్షన్ డి మే నెల 4వ తేదీ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇవాల్టి కార్యక్రమంలో రెండవ ప్రశ్న. ఫ్రీడమ్ అండ్ కల్చర్, స్వాతంత్ర్యము సంస్కృతి, పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రామకృష్ణ పరమహంస, ఆప్షన్ బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి స్వామి వివేకానంద, ఆప్షన్ డి జిడ్డు కృష్ణమూర్తి.

మనమన్నాము మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ఫోనిన్ కార్యక్రమంలో. మరి మూడవ ప్రశ్న ఏమిటంటే, పోషణ్ భీ పఢాయి భీ అనే నినాదం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ మిషన్ వాత్సల్య, ఆప్షన్ బి సర్వశిక్షా అభియాన్, ఆప్షన్ సి అంగన్వాడీ కేంద్రాలు, ఆప్షన్ డి పోషణ్ అభియాన్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో నాలుగవ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క

36వ వార్షిక సమావేశం జనవరి 19వ తేదీ 2026 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్లో జరిగింది. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? మరి ఆప్షన్స్ ఏ యంగ్ వాయిస్, ఆప్షన్ బి యంగ్ రన్, ఆప్షన్ సి యంగ్ డైలాగ్, ఆప్షన్ డి ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్.

నిన్నటి కార్యక్రమంలో చివరి ప్రశ్న, గ్రంథి కుటీర్ను సాంస్కృతిక మరియు సాహిత్య ప్రదేశం. ఈ గ్రంథి కుటీర్ను గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి భవన్, బి అసెంబ్లీ భవన్, సి పార్లమెంట్ భవన్, డి న్యాయభవన్. విన్నారు కదా, మరి ఈ 5 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పవలసిన మా ఫోన్ నెంబర్ 2233938 కోడ్ 08596.

0: నువ్వు పుడింగు వేరా కాలేజీ పిల్లోడా కాలేజీ పిల్లోడా.
1: హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, ప్రశ్నలు విన్నారా? హలో హలో, చెప్పండి. నమస్తే అండి, మీరు రేడియోకి దూరంగా రండి దయచేసి. ఇట్స్ ఓకే, మీరు చెప్పండి, సమాధానాలు చెప్పండి. మల్లికార్జున్ గారు చెప్పండి.
2: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. ప్రశ్నలు విన్నారు కదా, సమాధానాలు చెప్తారా?
2: సినిమా రికమెండ్ మేడం.
1: చెప్పండి.
2: ఇది పీజీ ప్రోగ్రామ్ కాబట్టి విన్నాను మేడం. వీటి ఈ సబ్జెక్ట్ ఎవరు సేకరించారో, తర్వాత ఎవరు అంటే మీరు సినిమా.
1: ఓకే చెప్పండి.
2: మేడం
1: ఓకే చెప్పండి.
2: ఆ క్విజు మాస్టర్ మీ పేరు కూడా ఉంటే బాగుంటుంది మేడం.
1: ఓకే, ఆన్సర్ తెలియజేస్తారా?
2: వచ్చాను చెప్తాను మేడం. మే 24 మేడం. విన్నాను మేడం.
1: ఓకే చెప్పండి.
2: మే 24. తర్వాత సెకండ్ క్వశ్చన్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
1: ఓకే,
2: థర్డ్ క్వశ్చన్ మేడం, వరల్డ్ ఎకనమిక్ ఫోరం వచ్చేసి దానికి ఏ మేడం ఆన్సర్? తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి రాష్ట్రపతి భవన్.
1: ఓకే సార్,
2: చాలా మంచి ప్రోగ్రామ్ మేడం.
1: చాలా ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
2: చాలా మంచి ప్రోగ్రామ్ మేడం.
1: మేము ఆన్సర్స్ చెప్తాము, ఆన్సర్స్ సార్ చూసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్.

0: హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: ఇవేని కాల్ని మాది మేడం, తిరిపాలి మేడం నా పేరు.
0: చెప్పండి, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారా?
1: విన్నాం మేడం, బాగానే.
0: ఓకే,
1: థ్యాంక్ యూ మేడం, గుడ్ మార్నింగ్ మేడం మీ అందరికి మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో హలో హలో
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, విన్నారా ఈ రోజు ప్రశ్నలు?
2: విన్నాను మేడం. నా పేరు ఎస్ఆర్ ప్రభాకర్ రావు, రెబ్బన్ నుంచి.
1: చెప్పండి
2: మేడం. మొదటిదానికి అగ్నిమాపక దినం April 4.
1: ఓకే.
2: స్వాతంత్రం గురించి,
1: ఫ్రీడమ్ అండ్ కల్చర్,
2: ఫ్రీడమ్
1: చెప్పండి.
2: బుక్ రాసింది జిట్టు కృష్ణమూర్తి.
1: ఓకే.
2: మూడవది పోషణ అభియాన్.
1: ఓకే.
2: నాలుగవది
1: వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
2: దాని నినాదం అడిగారు మేడం.
1: అవునండి, అవును.
2: అది తెలియదు మేడం.
1: ఇట్స్ ఓకే. నెక్స్ట్
2: ఇది యంగ్ వాయిస్ మేడం, యంగ్ వాయిస్.
1: ఓకే.
2: ఐదవది కుటీర్ గురించి అడిగారు.
1: అవునండి,
2: అది న్యాయభవన్ లో ప్రారంభించారు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: ఓకే మేడం.

ఈనాటి కార్యక్రమంలో మనం చెప్పుకున్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలియజేస్తాం. మొట్టమొదటి ప్రశ్న, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, మే నెల 4వ తేదీ. రెండవ ప్రశ్న, ఫ్రీడమ్ అండ్ కల్చర్, స్వాతంత్రము సంస్కృతి పుస్తక రచయిత ఎవరు అని అడిగాం. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మూడవ ప్రశ్న, పోషణ్ భీ పఢాయి భీ అనే నినాదం దేనికి సంబంధించినది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి, అంగన్వాడీ కేంద్రాలు. నాలుగవ ప్రశ్న, వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క 56వ వార్షిక సమావేశం ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్లో జరిగింది. దీని ఇతివృత్తం ఏమిటి అని అడిగాం. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి, ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఇక చిట్టు చివరి ప్రశ్న, ఐదవ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న ఏంటంటే, గ్రంథ కుటీర్ను అంటే సాంస్కృతిక మరియు సాహిత్య ప్రదేశంను గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎక్కడ ప్రారంభించారు అని అడిగాం. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, రాష్ట్రపతి భవన్.

0: స్థాన మొటిమలా గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మీరింతవరకు. మీకు తెలుసా, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సమాధానాలు విన్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలకు ధన్యవాదాలు.

ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటిరోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఆధ్యాత్మిక శోభకు భక్తిభావానికి ప్రతీకగా నిలిచే దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైన పర్వదినాలు. 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి విశేష పూజలతో ఆరాధిస్తుంటాం. అలాగే ఈ నవరాత్రుల్లో మొదటి రోజైనా అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు, ఆ అలంకరణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటి, అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియపరచడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పోచంబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మన రేడియో స్టేషన్కి ఇచ్చేసి ఉన్నారు. వారి ద్వారా మనం ఈరోజు అమ్మవారి దివ్య అలంకరణ విశేషాలను మరియు మొదటి రోజు పూజా విధానాలను గురించి మనకు వివరిస్తారు. నమస్కారం స్వామి.
1: నమస్కారం అమ్మా. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. బాలార్కమండలాభాసం చతుర్బాహు త్రిలోచనం పాశాంకుశధరాం దేవీం బాలాం ధ్యాయ సదావృధిం. ప్రేక్షక మహాశైలకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అందరికి కూడా ఆ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మొదటి అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి ఎలా ఉద్భవించింది మనకు వివరణ చెప్తాను, వినండమ్మా. ఈరోజు మనం అత్యంత భక్తి శరత్తులో ప్రారంభించుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా మొదటి రోజు పవిత్రమైనటువంటి రోజు ఆ జగన్మాత అయినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అందరూ కూడా. అది మన పూర్వజన్మ సుకృతం. అమ్మవారి అనుగ్రహం వల్ల మనందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, జ్ఞానం, భక్తి, కుటుంబ సౌఖ్యం కలగాలని ముందుగా ప్రార్థించుకుందాం.
0: స్వామిగారు, మరి బాలా త్రిపుర సుందరి అంటే ఎవరు?
1: అమ్మా మంచి క్వశ్చన్ అడిగారు. బాలా త్రిపుర సుందరి అంటే మన సనాతన ధర్మంలో అమ్మవారికి అనేక రూపాలున్నాయి. ఆ రూపాలలో జగన్మాత యొక్క వివిధ శక్తులను తెలియజేస్తాయి. వాటిలో బాలా త్రిపుర సుందరి దేవి రూపం ఎంతో విశిష్టమైనది. బాల అంటే బాలిక, అంటే చిన్నపిల్ల అనమాట. చిన్న వయసులో ఉన్నటువంటి దివ్య స్వరూపం అనేటువంటి అమ్మవారు. త్రిపుర సుందరి అంటే 3 లోకాలను కూడా సౌందర్యంగా తీర్చిదిద్దుకున్నటువంటి దివ్యశక్తితో ఉన్నటువంటిది ఆ యొక్క అమ్మవారు పరాశక్తి. అంటే చిన్న వయసు గల రూపంలో కనపడి మంచి శక్తి గలది అనేటువంటి అర్థం బాల త్రిపుర సుందరి. త్రిపుర అంటే 3, త్రిపురం అంటే 3, సుందరి అంటే సౌందర్యానికి మూలం, త్రిపుర సుందరి అని అర్థం అమ్మా. ఈమె విద్యా విషయ సాంప్రదాయంలో, శ్రీ విద్యా సాంప్రదాయంలో త్రిపుర సుందరి దేవిని పరాశక్తి యొక్క బాలారూపంగా ఆరాధిస్తారు. ఆమె యొక్క రూపం చూడడానికి బాలికగా ఉన్నప్పటికీ ఆమె శక్తి అనంతమైనదిగా భావిస్తారు. బాలా త్రిపుర సుందరి దేవి రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. వయసు చిన్నదైనా రూపం సుకుమారమైనదనిగా దైవశక్తి అపారమైనటువంటిది కలగా ఆ అమ్మవారి మనిషి యొక్క జీవితంలో కూడా వయసుతో సంబంధం లేకుండా జ్ఞానం, ధైర్యం, మంచితనం పెంపొందించడానికి ఉంటుందన్నమాట.
0: అమ్మవారి యొక్క పురాణ నేపథ్యం ఏమిటంటారు?
1: అమ్మా అమ్మవారి యొక్క పురాణ నేపథ్యం, బాలా త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారు ఎలా ఉద్భవించినటువంటిది విషయం చెప్తానమ్మా. బాలా త్రిపుర సుందరి దేవి గురించి ప్రధానంగా

0: శ్రీ ఉపాసన సాంప్రదాయాలు చేసేటువంటి శాక్తేయం ఆగము తాంత్ర శాస్త్ర సాంప్రదాయంలో విశేషంగా వివరించబడింది. శ్రీ లలితా త్రిపురసుందరి దేవి పరాశక్తి రూపిణి. ఆమె జగత్తు సృష్టించే పోషించేటువంటి అవసరమైనప్పుడు దుష్టశక్తులను సంహరించే ఆది పరాశక్తిగా భక్తులను ఆరాధిస్తారు. ఆ మహాశక్తి యొక్క బాలస్వరూపమే బాలా త్రిపురసుందరి దేవి సాంప్రదాయంగా పూజిస్తారు. లలితాదేవి చరిత్రలో భాండాసురుని సంహారం ప్రసిద్ధమైన ఘట్టం. భాండాసురుడు దేవతలను బాధించి లోకాలను కష్టాలు కలిగించగా ఆ పరాశక్తి లలితా త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమై వాళ్ళ దుష్టత్వానికి అంతం చేసినట్లుగా లలితోపాఖ్యానంలో వర్ణించబడింది. బాలా త్రిపుర సుందరిదేవి ఆరాధనలో కూడా పరాశక్తి యొక్క తత్వం అనుసంధానమైనట్టు. అయితే బాలాదేవికి సంబంధించినటువంటి అన్ని కథలు ఒకే విధంగా ప్రతి పురాణంలోనూ కనిపించవు. అందువల్ల ఆమెను లలితా పరాశక్తిగాను బాలాస్వరూపంగా మనం అర్థం చేసుకోవడం సముచితం.
1: అలాగే స్వామిగారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపం వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందంటారు?
0: అమ్మా, బాలా త్రిపుర సుందరి అమ్మవారు యొక్క రూపము వస్త్రధారణ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపం చూసుకుంటే సాంప్రదాయాన్ని బట్టి ఎరుపు రంగు, గులాబీ రంగు, పసుపు రంగు వంటి శుభవర్ణ అలంకారాలతో అలంకరించేస్తారు. అంటే ఒక వస్త్రం అని కాదు, ఎరుపు, పసుపు, గులాబీ రంగుతో అమ్మవారికి అలంకరణ చేస్తారు. మన ఆలయ ఉత్సవాల్లో ఎరుపు రంగు వస్త్రాలు ధరింపజేయడం ఎంతో ఆనందంగా మంగళకరంగా ఉంటుంది. ఎరుపు రంగు శక్తి, చైతన్యానికి, మంగళానికి ప్రతీక భావిస్తారు. పసుపు జ్ఞానానికి సంబంధించినటువంటిది, పవిత్రతకు సంబంధించింది, శుభత్వానికి సంబంధించింది సంకేతంగా భావిస్తారు. గులాబీ రంగు ప్రేమకు, సౌమ్యతకు, మాతృ స్వభావానికి ప్రతీగా ఉపయోగిస్తారు. అయితే ఈ బాలా త్రిపుర సుందరికి ఒకే రంగు వస్త్రం తప్పనిసరి అని చెప్పలేము. కానీ ఆలయాల సాంప్రదాయ ప్రకారం, అర్చకుల యొక్క నిర్ణయం కొనే విధానం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారు వర్ణంలో ఉన్నటువంటి కూడా చేసుకుంటారు. అమ్మవారికి ఆభరణాలు, పుష్ప అలంకారాలు, కిరీటల ఆభరణాలు, ఆ విధంగా ఉద్యానము, గాజులు అలంకారం చేస్తాం కదా, అలంకారానికి తగ్గట్టుగా వస్త్రధారణ అనేటువంటిది జరుగుతుందమ్మా.

0: బాలాద్రిపు సుందరి అమ్మవారు ఏ ఆయుధాలను ధరిస్తారు స్వామి? వాటి అర్థాలు చెప్పండి.
1: అమ్మా, బాలాద్రిపు సుందరి అమ్మవారి యొక్క ఆయుధాలు త్రిపుర సుందరి దేవి అనేక సాంప్రదాయాలు మనకు చూపించిన విధంగా ఒక రూపమే అనుకొని మనం అదే భావన చేసుకో. కానీ ఇక్కడ శ్లోకపరంగా చెప్పడం జరిగింది. ఆమెకు ఆ విధంగా ఏవైతే ముఖ్యంగా మన శ్లోక రూపంలో అంటే మన పురాణ గాథలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవే చెప్పుకుందాం. ఆమె చేతుల్లో చెరుకు విల్లు బాణాలు, పుష్ప బాణాలు, పాశం అంకుశం కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చిత్రరూపంలో మారవచ్చు. కొంతవరకు చెరుకు విల్లు అనేటువంటి ఉంటుంది. ఈ చెరుకు విల్లు మనసుకు ప్రత్యేక భావిస్తుంది. మనసు తీయనిది, కోరికల వైపు ఆకర్షితంగా ఉంటుంది కాబట్టి చెరుకు పట్టుకోవడం జరుగుతుంది. మనసును ధర్మార్గం నడిపించుకోవాలనే సందేశం ఈ విల్లు సూచిస్తుందన్నమా. పుష్ప బాణాలు మన ఇంద్రియ కోరికలు, మనసుపై పడే ప్రభావం ఆకర్షణకు ప్రతీకలుగా విస్తరిస్తాయి. పుష్పాలు మృదుత్వాన్ని సూచిస్తాయి, మనసుకు ప్రభావితం చేసే శక్తి వాటిని ఉంటుందనే భావన ఇందులో కనిపిస్తుంది. పాశం అనుబంధానికి, బంధానికి ప్రతీకగా కుటుంబము, సంపద, పేరు, ప్రతిష్ట వంటి మమకారం పెంచుకునేటువంటి బానిసగా మారవచ్చు. అమ్మవారి పాశం బంధాలను గుర్తు చేస్తూ వాటిని ధర్మబద్ధంగా నిర్వహించాలని బోధిస్తుంది. అంకుశం నియంత్రణకు

0: దారి చూపించడానికి ప్రతీగా అదుపుతప్పిన మనస్సును సన్మార్గంలో నడిపించుకోవడం కోసం, చెడు ఆలోచనలను నియంత్రించడం కోసం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం మనిషికి ఎంతో ముఖ్య అవసరం కాబట్టి ఈ అంకుశం అనేటువంటి ఆయుధం పట్టుకోవడం జరుగుతుంది.
1: స్వామి బాలత్రిభసుందరి అమ్మవారు

0: ఉంటారు, దేవుళ్ళు కూడా ఒక రకంగా కూర్చుంటారు. ఆ సాంప్రదాయాన్ని బట్టి మారవచ్చు. పద్మాసనంపై కూర్చుంటుంది అమ్మవారు, లేదా సింహాసనంపై కూర్చుంటుంది. రూప రెండు రూపాలుగా కనిపిస్తాయి. కొన్ని రూపాల్లో ఆమె లలితా పరాశక్తి సాంప్రదాయంలో సింహాసనం పైన కూర్చొని భావనగా చేస్తుంది. ఈ బాలాద్రిప సుందరి పద్మము అంటే కమలపు లేదా తామరపు, పద్మం మీద కూర్చొని బురదలోంచి వచ్చే పద్మం ఏ విధంగా ఉంటుందో ఆ పద్మం మీద కూర్చొని నివాసం ఉంటున్నట్టుగా కనిపిస్తుంది మనకు. అదేవిధంగా ఆసనం ఒక కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైన కూర్చొని ఉంటుందమ్మా.
1: స్వామి, బాలాద్రిప సుందరి అమ్మవారికి సమర్పించవలసిన పుష్పాలు నైవేద్యం ఏమిటంటారు?
0: అమ్మా, ఈ బాలాద్రిప సుందరి అమ్మవారికి పుష్పాలు తామర పుష్పాలు అంటే ఎక్కువ ఇష్టం. సుగంధ పుష్పాలు సాంప్రదాయాన్ని బట్టి సమర్పిస్తారు. ఈ బాలాద్రిప సుందరి అమ్మవారికి ఈ తామర పుష్పాలనే కాదు, సుగంధ పుష్పాలు ఎక్కువగా ఏవైనా మల్లెపూలు జాజి పూలు ఏవైనా గానీ సువాసన కలిగించేవి, మృదువుగా ఉండేవి సువాసనంగా ఉండేవి అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాటిలో తామర పూలు కల్వ పూలు ఎక్కువగా ఇష్టం. అట్లా పోతే నైవేద్యం అంటే పాయసం, పరమాన్నం, పండ్లు, కొబ్బరికాయ, బెల్లంతో చేసిన పదార్థం వంటివి పెడితే ఎక్కువగా ప్రీతి చెందుతుంది. అంటే ఎక్కువ తీపి పదార్థాలు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. బెల్లంతో పాలతో చేసిన పాయసం, స్వీట్లు అలా అమ్మా.
1: అంటే పొంగలి అలాగా?
0: అవునమ్మా, అలాగే.
1: బాలాద్రిప సుందరి అమ్మవారిని ఆరాధించడం వలన మనకు కలిగే ఫలితాలు ఏమంటారు?
0: వాస్తవంగా ఆమె రూపంలోనే చెప్పబడుతుంది బాలాద్రిపుర సుందరి. ఇక్కడ మనకు అమ్మవారిని పూజించడం ద్వారా మనశ్శాంతి, ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, భక్తి ఏకాగ్రత ధైర్యం కలగజేస్తుంది. పిల్లలు విద్యాభివృద్ధి కోసం, జ్ఞానం పెరగడం కోసం, కుటుంబంలో సౌఖ్యం కలగడం కోసం, మనసు ప్రశాంతత ఉండడం కోసం ఈ భక్తులు అమ్మవారిని బాలాద్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. ఆమె బాలస్వరూపం కాబట్టి పిల్లల పట్ల ప్రేమ, వారి సంరక్షణ బాధ్యత నుంచి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మృదు స్వభావంగా మనం ఆరాధించడం వల్ల మనకి ఏమి కావాలో అదే మృదు స్వభావంగా కోరికలను తీరుస్తుందమ్మా.
1: అంటే మన మనసు ప్రశాంతంగా మృదువుగా ఉండాలంటే
0: ఆరాధించేటప్పుడు మృదువుగా మనం మనస్సును కఠినంగా కాకుండా మనం ప్రశాంతంగా ఆరాధిస్తే ఆమె కూడా మన పైన కరుణ చూపించి ప్రశాంతంగా నీకేమి కావాలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనం సాగే విధంగా చేస్తుందన్నమాట,
1: ప్రసాదిస్తుంది.
0: బాలాద్రిపుర సుందరి మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే మొదటి జ్ఞానాన్ని అమ్మా, విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. మనం ఎంత వయసు పెరిగినా నేర్చుకోవడం అనేటువంటిది ఆపకూడదు. మంచి పుస్తకం చదవాలి, గురువుల నుంచి జ్ఞానం పొందాలి, మనకు తెలియలేనటువంటి విషయాలు తెలుసుకోవాలి, తర్వాత మనసును నియంత్రించుకోవాలి, కోపం వచ్చినప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, ఇతరులను బాధించే మాటలు మాట్లాడకుండా అసూయ, ద్వేషం, అహంకారం వంటి లక్షణాలు తగ్గించుకోవాలి, పిల్లలను ప్రేమించాలి, మంచి సంస్కారం నేర్పించాలి, పిల్లలకు మనం సమాజంలో భవిష్యత్తు వాళ్ళని ఎలా ప్రేమగా తీర్చిదిద్దుకోవాలనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కావున ఈ లక్షణాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి లక్షణాలు, మృదు స్వభావానికి సంబంధించినటువంటి లక్షణం, అపారమైన తెలివిచ్చేటువంటి లక్షణాలు మొత్తం కూడా బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఇస్తుంది. కనుక ఆ అమ్మవారిని ఆరాధించడంలో మనకు ఉపయోగం ఉంటుంది.

0: మీరింతవరకు శరన్నవరాత్రుల సందర్భంగా మొదటిరోజు బాలా త్రిపుర సుందరీదేవి అవతారం మరియు విశిష్టత గురించి శ్రీ పోచంభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కె. శ్రీలత.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమంలో ముందుగా నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: వినే కొద్ది వినాలనిపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596-22-3393.
2: ఇప్పుడు మనమున్నాం హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ లో. ఇప్పుడు మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం విశ్వనాథన్ రామూర్తి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వినవచ్చు. కాబట్టి శ్రోతలు మీ పేరు, ఊరు, చిత్రం పేరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8333-290-5037 8333-290-5037. ఈ కార్యక్రమం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు 8:00 నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8333-290-5037. గమనిక విన్నారు.

విన్న ఆ పాట తలంబ్రాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. ఆత్రేయ సాహిత్యమది సంగీతం కెబి మహదేవన్ సమకూర్చారు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఈరోజు రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం రూపకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం ఈరోజు రాత్రి 8 గంటలకు.

0: భట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన అన్ని సెట్ సాహిత్యం విన్నారు. సంగీతం పెండ్యాల సమకూర్చారు.
1: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
0: హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ ఈ కార్యక్రమంలో వినబోయే పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర.

మీరింతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

గత 2 ఏళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాతులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్దం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో 48 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71,000 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం. ఫస్ట్ కాలర్ ఎవరు విందామా? హలో
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?

0: చల్ల వెంకటేశ్వర మేడం చీమకుర్తి నుంచి.
1: ఓకే, చీమకుర్తి నుంచి చేస్తున్నారు. వెంకటేశ్వర గారు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
0: మేడం పవిత్ర బంధం మేడం, మన నాగేశ్వరరావు గారిది, అక్కడి నాగేశ్వరరావు గారిది.
1: ఓకే, అందులో ఏ పాట అండి?
0: నుంచి గాంధీ పుట్టిన దేశమా నెప్పుడు కోరిన సంఘం అనే సాంగ్ మేడం.
1: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం మరి.
0: మా మన శ్రోతలందరి కోసం మేడం. ఓకే, థ్యాంక్స్, ధన్యవాదాలు మేడం.
1: వెల్కమ్.

0: ధనలక్ష్మి మేడం.
1: ధనలక్ష్మి గారు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
0: సింహరాశిలో తెలుసా నేస్తం ఆ పాట మేడం.
1: ఓకే, మీకోసం పాట వస్తుందండి, వినేద్దాం మరి.
0: ఓకే మేడం,
1: వెల్కమ్.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తీర్ల వంతెన నుండి. నా పేరు వేముల పరశురామ్ మేడం.
0: పరశురామ్ గారు, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవాళ జీవిత చక్రం మేడం సినిమా పేరు.
0: ఓకే,
1: అందులోంచి బతుకమ్మ బతుకమ్మ అని ఉంటుంది మేడం, ఆ పాట వినిపిస్తాం.
0: ఓకే, మీకోసం తప్పకుండా పాట వినిపిస్తున్నామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో,
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సనప గ్రామము, ఆదిపూర్ మండలం, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
1: బాగున్నామండి. మీ పేరు?
2: నా పేరు పుల్లన్న మేడం గారు.
1: పుల్లన్న గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: నిండు హృదయాలు చిత్రం పేరు. అందులో అద్దంలాంటి చెక్కులన్నీ చూసి అనే పాట మేడం గారు.
1: ఓకే, మీకోసం పాట వినిపించేస్తున్నామండి. వెల్కమ్.
2: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
1: శుభవందనాలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి. మేడం,
1: మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: మేడం, మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు. మేడం,
1: మీ అందరికి కూడా దసరా చరణవతర రాత్రుల శుభాకాంక్షలు అండి.
2: మేడం, సినిమా వచ్చేసి నమ్మిన పంట. మేడం,
1: ఓకే,
2: అందులో వచ్చేసి చెంగు చెంగున గంతులు వేయండి అనే సాంగ్ వినిపించగలరా మేడం?
1: మంచి పాట కోరారండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
2: ఓకే, ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి?
1: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరోడ్ అన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి చెప్పండి.
1: మేడం, మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, వింటున్న శ్రోతలందరికి నవరాత్రి దసరా శుభాకాంక్షలు మేడం అడ్వాన్స్ గా.
0: ఓకే, మీ అందరికి కూడా అండి.
1: మేడం, స్వప్న మేడం సినిమా పేరు.
0: ఓకే,
1: అందులో నుంచి అంకితం నీకే అంకితం అనే పాట ఉంటుంది మేడం.
0: తప్పకుండా పాట వినిపించేస్తున్నామండి, వినేద్దాం.
1: మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం ధన్యవాదాలు. మేడం,
0: ఆకాశవాణి మిత్రులందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఓకే మేడం.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

శ్లోక వినుత జయ దేవ శ్లోక శృంగార రాగ దీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో
2: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీరు కొంచెం రేడియోకి దూరంగా రండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కొత్తపల్లి నుంచి మేడం. నా పేరు కోటేశ్వరరావు.
1: కోటేశ్వరరావు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలో చెప్పండి.
2: ఖైదీ నెంబర్ 786.
1: ఓకే, అందులో ఏ పాట అండి?
2: ఊవా గోరింకతో అనే పాట మేడం.
1: ఓకే, మీకోసం పాట వచ్చేస్తుందండి, వినేద్దాం.
2: మేడం
1: వినేద్దాం.
2: వినే సోదరులందరి కోసం మేడం థ్యాంక్ యూ మేడం.

0: మనమున్నాం మనసు పలికే శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమంలో. హలో
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అనంతపురం జిల్లా గార్లదండ మండలం పాపలేపాలి నుంచి సిద్ధయ్య మాట్లాడతాను మేడం.
0: సిద్ధయ్య గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఇవాళ?
1: ఎముడికి మొగుడు మేడం.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: వానజల్లు అనే పాట మేడం.
0: పాట వచ్చేసండి, వినేద్దాం.
1: ఇందాం మేడం, ధన్యవాదాలు మేడం.
0: ఓకే.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి నుంచి మేడం.
0: పేరు?
1: రమాదేవి మేడం.
0: రమాదేవి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: సప్తపది సినిమా మేడం.
0: ఓకే.
1: అమ్మవారి బాలా త్రిపుర సుందరి మేడం. ఈరోజు మేడం నీకు దసరా.
0: మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. పాట వచ్చేస్తుంది, వినేద్దాం అందరం.
2: ఓకే మేడం.

తథిమి తక చణు తక థిమి తక చణు తాం తద్ధీం తద్ధీం తక థిమి తక చణు తక థిమి తక చణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

జనుతాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్కాపూర్ నుంచే మేడం.
0: మీ పేరు?
1: రమేష్ బాబు మేడం.
0: చెప్పండి రమేష్ బాబు గారు, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పెద్ద సినిమాలో చిక్రీ సాంగ్ మేడం.
0: ఓకే, పాట వచ్చేస్తుందండి మీకోసం.
1: శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: నవదీపు, శ్రీలక్ష్మి, రామ్ చరణ్, రమేష్ బాబు మేడం, తొందరగా మేడం.
0: ఓకే
1: ఓకే.

0: హలో
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం, నా పేరు శేషరెడ్డి మేడం, మా సూర్యపల్లి. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. శేషరెడ్డి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: బాలమిత్రుడు కథ నుంచి గుండెమావడి కొమ్ము మీద అనే సాంగ్ వినిపించాను మేడం.
0: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం మరి.
1: వింటున్న కోసం మేడం.
0: ఓకే,
1: మీరు చాలా మంది పిల్లలు ఉన్నారు అందరు వాళ్ళ కోసం.
0: ఓకే, కార్యక్రమం నెక్స్ట్ చిట్టుపలుకుల కార్యక్రమంలో ఫోన్ చేయండి.
1: ఓకే మేడం, బాయ్. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లె మేడం.
0: పేరు?
1: వెంకటలక్ష్మ.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: దారవీర సూరకన్నలో చిత్రం బలార చిత్రం పాట మేడం.
0: ఓకే, మీకోసం పాట వచ్చేస్తుందండి, వినేద్దాం అందరం.
2: చిత్రం.

మీరింతవరకు మనసు పలికే కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. మీకు సమాచారాన్ని ఉత్సాహాన్ని అందిస్తూ నవనవోన్వేషంగా పరిమళిస్తోంది మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్లీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్,
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్ని ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్ లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్
1: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40 నిమిషాలకు
0: తప్పక వినండి.

0: మీరున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం లో. చిట్టి పలుకుల కార్యక్రమంలోకి పిల్లలు రెడీనా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, ఆర్ యు రెడీనా? ఈ రోజు నుంచి హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? ఈ రోజు ఇంపార్టెన్స్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం అనగా 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్గా జరుపుకుంటారు. ఈరోజు బాలికల హక్కులను గౌరవించటానికి, వారికి విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేయటానికి జరుపుకుంటారు. ఒక అమ్మాయి పుట్టడం ఒక ఆనందం, ఒక అమ్మాయి చదువుకోవటం ఒక కుటుంబానికి బలం, ఒక అమ్మాయి తన కలలను సాధించటం సమాజానికి గర్వకారణం. ఒక అమ్మాయి చదువుకుంటే ఆమె ఒక్కరే అభివృద్ధి చెందదు, తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా ఎంతో మేలు చేయగలదు. ఆడపిల్లను కాపాడటం మాత్రమే కాదు, ఆమె కలలను గౌరవించాలి, ఆమెకు చదువు ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వాలి, తన జీవితాన్ని తాను నిర్మించుకునే అవకాశం ఇవ్వాలి.
1: చిట్టి పలుకులు కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరిప్పుడు మంచి పాట వినిద్దాం.

0: ఇప్పుడు మనం కాల్ తీసుకుందామా? హలో,
1: ప్రశాంత్ కావాలి మేడం.
0: సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మేడం.
0: అనంతపురం నుంచి. ఓకే సార్, ఏం పాట కావాలి సార్?
1: నువ్వు నాకు నచ్చావు నా చెల్లి చెప్పాలి.

0: కాల్ వస్తుంది, మాట్లాడదామా? హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరమ్మా?
1: నా పేరు భవ్య అమృత రాజారపు.
0: ఏం చదువుతున్నామ్మా?
1: సిక్స్త్ క్లాస్.
0: సిక్స్త్ క్లాస్, ఓకే, వెరీ గుడ్ మా. ఏం చెప్తావు ఇవాళ?
1: సూరేపల్లి గ్రామం.
0: సూరేపల్లి,
1: తల్లిబాడు మండలం.
0: ఓకే అమ్మా. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటమ్మా?
1: తెలుగు.
0: తెలుగు, వెరీ గుడ్ మా. ఏదైనా పద్యం చెప్తావా? చెప్పు నాన్న.
1: వినుగొక్కనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడగా వివరింపదగు దాని కళ్ళ నిజము తెలిసిన మంజుడేపు నీతిపరుడు మహిళ సుమతి.
0: వెరీ గుడ్ మా, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో.
1: ఓకే టీచర్. ఇద్దరు ఇంకొకరు మార్తారు టీచర్.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్గా జరుపుకుంటున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. మన సమాజంలో అమ్మాయిలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. డాక్టర్లుగా, టీచర్స్గా, సైంటిస్టులుగా, స్పోర్ట్స్ పర్సన్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా, నాయకులుగా తమ ప్రతిభను నిరూపిస్తున్నారు.

0: అయితే ప్రతి అమ్మాయికి ఇలాంటి అవకాశాలు లభిస్తున్నాయా? ప్రతి అమ్మాయి తనకు నచ్చిన చదువు చదవగలుగుతుందా? ప్రతి అమ్మాయి భయం లేకుండా పాఠశాలకు వెళ్ళగలుగుతుందా? ప్రతి అమ్మాయి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలుగుతుందా? ఈ ప్రశ్నలకు మనం నిజాయితీగా సమాధానం వెతకాలి. ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, మాట్లాడదామా? హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, పద్యం చెప్పడానికి టీచర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు మేడం.
0: చెప్పండి మేడం, పాపతో మాట్లాడిచ్చాను మేడం.
1: ఓకే, ఒక నిమిషం మేడం. హలో
0: హలో, మా మీ పేరమ్మా?
2: వహీద.
0: ఓకే అమ్మా, ఏ క్లాస్ అవుతున్నా?
2: సిక్స్త్ మీద.
0: సిక్స్త్, ఓకే అమ్మా. ఇప్పుడు ఏం చెప్తామ్మా పద్యం?
2: పద్యం
0: చెప్పు నాన్న, పాట పద్యం చెప్పు.

0: ఇల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ.
1: ఓకే మా, వెరీ గుడ్ మా.
0: భావం
1: చెప్పమ్మా.
0: ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు, కాబట్టి కాలాన్ని హృదా దొరకకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి.
1: వెరీ గుడ్ మా, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్.
0: విలువ తెలుసుకొని చదువుకోవాలి.
1: ఓకే అమ్మా, వెరీ గుడ్ మా, బాగా చెప్పావు, బాగా చదువుకోమ్మా.
0: థ్యాంక్ యూ.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మొదటిగా కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో.

0: మొదటిగా మనం బాలికల విద్య గురించి మాట్లాడుకుంటే, విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదు, మన హక్కులను తెలుసుకోవడానికి, సరైన నిర్ణయాలను తీసుకోవడానికి, ఆత్మవిశ్వాసంతో జీవించటానికి విద్య అవసరం. ఒక అమ్మాయి చదువుకుంటే తన జీవితాన్ని మెరుగుపరుచుకోగలదు, తన కుటుంబానికి సహాయం చేయగలదు, తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలదు, సమాజ అభివృద్ధిలో భాగస్వామి కాగలదు. అందుకే ఆడపిల్ల చదువుని మధ్యలో ఆపకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమ్మాయిల విద్య కొనసాగేందుకు కుటుంబాలు, పాఠశాలలు, సమాజం సహాయం చేయాలి. బాల్య వివాహం ఒక బాలిక బాల్యాన్ని, చదువుని, ఎదిగే అవకాశాలని దెబ్బతీయవచ్చు. చిన్న వయసులో పెద్దవారి బాధ్యతలు మొయ్యాల్సిన పరిస్థితి ఆమె ఆరోగ్యానికి, మానసిక అభివృద్ధికి కూడా హాని కలిగించవచ్చు. ఇప్పుడు ఒక కాల్ మాట్లాడదామా? హలో
1: హలో
0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ మా, నీ పేరమ్మా?
1: హాసిని.
0: హాసిని, ఓకే. నన్ను ఏం చదువుతున్నా?
1: 8th క్లాస్.
0: 8th క్లాస్, వెరీ గుడ్ మా. ఇప్పుడు ఏం చెప్తావు?
1: పద్యం చెప్తాను.
0: చెప్పమ్మా.

0: క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి.
1: వెరీ గుడ్ మా, ఆల్ ది బెస్ట్ మా.
0: థ్యాంక్స్ మా.
1: థ్యాంక్ యూ. పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా, ఎక్కడికైనా ప్లాన్ చేసుకున్నారా? మళ్ళీ ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పాట విందాం.

0: హలో హలో హలో హలో
1: హలో
0: మా ఎవరు మాట్లాడుతున్నారు? నీ పేరేంటమ్మా? నీ పేరు? హలో, నీ పేరు చెప్పనానా?
1: జానకి.
0: జానకి, ఓకే. జానకి, ఏ క్లాస్ చదువుతున్నామ్మా?
1: సెకండ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్. జానకి, నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మీ టీచర్ పేరేంటమ్మా?
1: రిజ్వానా టీచర్.
0: వెరీ గుడ్ మా. ఓకే, ఇప్పుడు నాకేం చెప్తావు?
1: పాట పాడతా.
0: పాడు నాన్నా.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ టీచర్.
0: గుడ్ మార్నింగ్ మా. నీ పేరమ్మా? వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నా? థర్డ్ క్లాస్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటమ్మా?
1: తెలుగు.
0: తెలుగు, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తా నాకు? చెప్పు నాన్న, పాడు నాన్న.
1: విష్ణు చతుర్భుజం

0: విశ్వేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మయే గురవే నమః.
1: వెరీ గుడ్ మా, బాగా చదువుకో, హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ మా. చెప్పు నాన్న, నీకు వచ్చింది ఏదైనా చెప్పమ్మా. ఓకే వెరీ గుడ్ మా, నీకు ఏదొస్తే అది చెప్పు నాన్న.
0: చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన నడిచేటి నీకైనా నా పడవ కాగితం చేసినట్టు ఆగిపోనే ఈ పడవ.
1: వెరీ గుడ్ మా,
0: వాన చూసినట్టనే
1: చెప్పు నాన్న, చెప్పమ్మా.
0: గుడ్ మార్నింగ్ టీచర్.
1: గుడ్ మార్నింగ్ మా.
0: ఐ యామ్ ఇషాన్వి.
1: ఆ ఓకే వెరీ గుడ్ ఇషాన్వి, చెప్పు నాన్న.
0: ఐ స్టడీ సెకండ్ క్లాస్.
1: ఆ ఓకే వెరీ గుడ్.
0: ఎందుకు పద్యం చెప్తాను?
1: ఆ చెప్పు నాన్న.
0: పాలు బట్టి కలిగు కట్టడైన చాలు ఈశ్వరాదిరా మంచి ఆవు కట్టడైన చాలు కడువు నిన్నతో పని ఏమి బట్టితో పెట్టిన భోజనము కొద్దిగా చాలు కాదా అని పెద్ద భావం.
1: వెరీ గుడ్ మా, బాగా చెప్పారు, ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ మా. అవంతి చెప్పు.

0: Ana. చెప్పమ్మా.
1: పంది చూడు మేడమై చూపట్టి చూడు పులుగులు తిరిగారు మేడం మీద ఇంకా నీ రాజు రామాయణ.
0: వెరీ గుడ్ మా, అందరు బాగా చక్కగా చెప్పారు. బాగా హాలిడేస్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.

0: ఒక అమ్మాయి వయసు చదువుకోవడానికి, ఆడుకోవటానికి, తన ప్రతిభను తెలుసుకోవడానికి, తన భవిష్యత్తు గురించి కలలు కనడానికి అనువైనది. ఆమె భవిష్యత్తు తొందరపడి నిర్ణయించకుండా ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ కుమార్తెలను మంచి విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలు, భద్రత కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హలో
1: హలో
0: హలో, చెప్పమ్మా, నీ పేరేంటమ్మా? గుడ్ మార్నింగ్ మా, నీ పేరు?
1: యశస్విని మేడం.
0: చెప్పు నాన్న, ఏ క్లాస్ అవుతున్నా?
1: 8th క్లాస్ మేడం.
0: ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. నేను సంగతులు ఇప్పుడు ఏం చెప్తున్నా?
1: నేను ఇవాళ పద్యం చెప్పబోతున్నాను.
0: చెప్పమ్మా.
1: బంధన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడన చండ్ గడగట్టి బేరిక దాండ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటగను దాసరది కరుణాపయోనిధి.
0: వెరీ గుడ్ మా, ఎక్సలెంట్, బాగా చెప్పావు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే ఓకే, హ్యాపీ హాలిడేస్.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. హలో హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నీ పేరేంటి?
2: చైత్ర.
0: చెప్పు నాన్న. చైత్ర, ఏ క్లాస్ చదువుతున్నా? యూకే చదువుతున్నావా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తున్నా అమ్మా? చెప్పు నాన్న. వెరీ గుడ్ మా, బాగా చెప్పావు. హలో బాల్య వివాహాల నివారణకు కుటుంబాలు, పాఠశాలలు, సమాజం కలిసి పనిచేయాలి. ఎక్కడైనా బాల్య వివాహం జరిగే ప్రమాదం కనిపిస్తే తగిన అధికారుల సహాయం తీసుకోవాలి. బాలికల భద్రత కూడా మరో ముఖ్యమే. ప్రతి అమ్మాయికి ఇంట్లో, పాఠశాలలో, ప్రయాణంలో, సమాజంలో సురక్షితంగా ఉండే హక్కు ఉంది. ఆమెకు ఎవరైనా భయపెట్టినా, వేధించినా, తప్పుగా ప్రవర్తించినా దానిని మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. నమ్మకమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా బాధ్యత గల పెద్దవారికి చెప్పే ధైర్యం కల్పించాలి. పిల్లలు తమ సమస్యలు చెప్పినప్పుడు పెద్దలు వారిని నిందించకుండా వారి

మాటను శ్రద్ధగా వినాలి. ఆన్లైన్లో కూడా జాగ్రత్త అవసరం. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత ఫోటోలు పంపకూడదు. పిల్లలకు నేర్పించాలి. బాలికల భద్రత అనేది బాలికల బాధ్యత మాత్రమే కాదు, కుటుంబం, పాఠశాల, సమాజం అందరి బాధ్యత.

ఆడపిల్లలను కేవలం ఒక కుమార్తెగా మాత్రమే చూడకండి. ఆమెని ఒక వ్యక్తిగా, ఒక ప్రతిభావంతురాలిగా, ఒక జీవితంపై కలలు కనే హక్కు ఉన్న మనిషిగా చూడండి. ఆమెకు రెక్కలు ఇవ్వండి, ఆమెకు అండగా నిలబడండి, ఆమె స్వరాన్ని వినండి. ప్రతి అమ్మాయికి ఒక కళ ఉంటుంది. ఆ కళను నిజం చేసుకునే అవకాశం ఆమెకు లభించాలి. ఆడపిల్లల్ని చదివిద్దాం, బాల్య వివాహాల్ని అరికడదాం, బాలికల హక్కుల్ని గౌరవిద్దాం, సమాన అవకాశాలు కల్పిద్దాం. బాలికలు సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగినప్పుడే మన కుటుంబం, మన సమాజం, మన దేశం మరింత బలంగా ఎదుగుతాయి. పిల్లలు, హాలిడేస్లో మనం ఏం చేయాలంటే చెప్పమంటారా? మొక్కలు నాటండి, వాటిని బాగా పెంచండి, మంచిగా గ్రీనరీని డెవలప్ చేద్దాం. ఓకేనా? గ్రీనరీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాము.

మీరింతవరకు చిట్టి పలుకులో పిల్లలు ఫోన్లో మాతో పంచుకున్న కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: బీతే వర్షో మే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కే మాధ్యమ సే బహుత్ కుచ్ హాసిల్ కియా హై. హమారే సామ్నే వికసిత్ భారత్ కా ఏక్ విరాట్ సంకల్ప హై. ఇస్కే లియే హమే అప్నే ప్రయాసో కో నిరంతర వ్యాపక కర్తే రహనా హై. హమే IMT కో ఏక్ ఐసా ప్లాట్ఫామ్ బనానా హై జో టెక్నోలోజీ, రీసెర్చ్, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఐడియా కా ఏక్ జంక్షన్ బన్ సకే.
0: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం

0: అవకాశం లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: 7 अक्टूबर 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा। आज मुझे हेड ऑफ द गवर्नमेंट के तौर पर निरंतर सेवा करते हुए 25 वर्ष पूरे हो गए। ये जनता जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है।
2: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాకానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
3: आज हिंदुस्तान शिपयार्ड लिमिटेड में हम जहाज बनाने के साथ साथ भारत की मैरिटाइम पावर के भविष्य की फाउंडेशन को और अधिक मजबूत कर रहे हैं. साथियों, भारत का मैरिटाइम सेक्टर दुनिया के लिए यह कोई नया नहीं है. प्राचीन काल से ही भारत का समुद्र से बहुत ही गहरा संबंध रहा है. लोथल के प्राचीन बंदरगाह से लेकर चोल साम्राज्य की मैरिटाइम ट्रेडिशंस तक भारत ने समुद्री व्यापार, नेविगेशन और मैरिटाइम कनेक्टिविटी में महत्वपूर्ण अपनी भूमिका निभाई है. हमारे लिए समुद्र व्यापार के साथ साथ हमारी समृद्धि यानी हमारी प्रॉस्पेरिटी, हमारी सिक्योरिटी, हमारी संस्कृति और हमारी सिविलाइजेशन का भी एक अभिन्न हिस्सा रहा है.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
0: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్, అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
4: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees. including withdrawal of pending notices below the set.

0: threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల విధానంలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్య సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: 25 ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్దికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
2: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
4: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by the majority of 4-2.
1: భారత వాయుసేన 29వ అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ నెల 31వ తేదీ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అశుతోష్ దీక్షిత్ గతంలో పలు కీలక కార్యాచరణ, వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
2: ఏఐ ద్వారా

0: వృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ది నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
0: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
2: డంపింగ్ యార్డ్లకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితి. తడిపొడి చెత్త సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు.

మీరు విన్నారు వివిధ భారతీయ 101.3 ఎంథసిస్ యువర్ ఆర్షే అల్తందా అండ్ యూర్ ఫ్రెండ్స్ మన్మనం హర్విల్లు ప్రోగ్రామ్ లో. అండ్ నేనైతే అడిగేశాను ఇవాళ క్వశ్చన్, అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన దేనికోసం తపస్సు చేశాడు అని చెప్పి. సో ఎస్, మరి చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి, చదివి వినిపించేస్తున్నాను. ఇక్కడ 20+ మెసేజెస్ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఇంతమంది రైట్ ఆన్సర్స్ ఏ పంపించినందుకు. సో ఇప్పటి వరకు పంపించిన వాళ్ళైతే అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, ఎవరు అంటే దేవర్పల్లి మధుబాబు గారు హ్యాపీ నవరాత్రి అంటున్నారు. మీకు కూడా అండి, బట్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. మరి ఆచార్య చిరంజీవి రామలింగ, సో రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే సూపర్, మహాభారతంలో విజయం సాధించడాని కోసం ఈ అస్త్రం కోసం అంటూ ఎంతో డీటెయిల్ గా పంపించారండి. ఎస్ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏంటా అస్త్రం? శ్రీ కార్తిక శ్రవంతి నేరేడ్చర్ల సూర్యాపేట జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా హాయ్ అండి, ఎలా ఉన్నారు అంటున్నారు ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ పేరు పంపించలేదు, ఓకే యా తిమ్మప్ప అండ్ ఇంకా సరోజా గారు. చూసారా, మీకు క్షమ కలిగించకుండా నేనే మీ పేరు కూడా వెతికి చదువుతున్నాను. అండ్ అల్కనంద గారు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు. పుట్టుపాక నుండి పుల్పతి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ధనురాజు అనూష కొల్లేరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ కొనుగోండ్ల రమణారావు కవిత, జోష్ణవి మోహిత్ రావు బెంగళూర్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అబ్బా ఇలా అందరూ రైట్ ఆన్సర్స్ పంపిస్తే అది కూడా ఇలాంటి క్వశ్చన్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుందో మనసు. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి హవ్ ఆర్ యూ అంటున్నారు. నేను సూపర్ గా ఉన్నానండి ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ మహానగరం నుంచి, అబ్బా భలే పంపారండి, మద్రాస్ మహానగరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ముసపెట్ గ్రామం నుండి నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటున్నారు. బాగున్నాను, మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఆన్సర్స్ మనకి పంపిస్తూ ఉన్నారు మన లిజనర్స్ అందరూ కూడా.

విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎంతసిసిఆర్ రజల్ట్నందా మరిన్నాము హర్విల్లు కార్యక్రమంలో. సో నేను అడిగాను క్వశ్చన్, అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన దేనికోసం తపస్సు ఆచరించారు అని చెప్పి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అండ్ అలానే మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మరి మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488814. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. ఎస్పెషల్లీ ఇందాక నేను వినిపించిన 2-3 సాంగ్స్ లో ఈ ఆన్సర్ కూడా ఉంది. మరి ఈ ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు ఆచరించను ఒక అస్త్రం కోసం అని చెప్పి ఇక్కడ మన లిజనర్స్ క్లూ కూడా ఇచ్చేశారు. మరి ఆ అస్త్రం ఏంటి మీకు తెలిస్తే నాకైతే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఆచార్య ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ఆచార్య ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఎస్, మనమైతే ఉన్నాము హరివిల్లు ప్రోగ్రామ్ లో. ఓ అండ్ ఇంకా అంటే ఇందాక 20+ అన్నారు కదా, ఇప్పుడు 20 నెంబర్ అయితే ఇంకా అలానే ఉంది. నో ప్రాబ్లం, మీరైతే పంపించండి ఎస్పెషల్లీ ఇలాంటి ఆన్సర్స్ కోసం. నేనైతే ఎన్ని మెసేజెస్ వచ్చినా చదువుతూనే ఉంటాను. అండ్ హలో నందుజీ, సండే స్పెషల్ దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు దేవి దుర్గమ్మ పాటలు. ఓకే, ఒకటేమిటి ఎన్నెన్నో వింటూ మా నందుజీ ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సో ఆనందంలో ముందు మెసేజ్ పంపించేశారు, తర్వాత అరే ఫ్రమ్ పంపలేదు కదా అని పంపించారు. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇంకా శుభోదయం అండి. దేవి శరణ్ నవరాత్రులు పర్వదిన మనఃపూర్వక శుభాకాంక్షలు అంటూ కున్నూతల సునీల్ లక్కరెడ్డిపల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ సప్తవర్ణ శోభిత, ఓకే వీరుజల్లు ఆత్మీయ అనుబంధాల బొమ్మరిల్లు, ఓకే ఉప్పంగు ఆనంద భాష్పాల చిరుజల్లు మన ఈ హరివిల్లు, అబ్బా ఎంత బాగా పంపారండి. ఎవరు అంటే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే శివా శ్రీఫణి దేశాయిపేట వేటపేలం నుంచి రైట్ ఆన్సర్ హలో మేడం అంటూ. అనంతపురం నుంచి శ్రీవిద్య సునంద ఆన్సర్ వచ్చి ఓకే సూపర్ రైట్ ఆన్సర్స్ ఏ పంపిస్తున్నారు అందరూ. అండ్ ఇంకా డేవిడ్ రాజు గారు హాయ్ అల్కనంద గారు అన్నారు నేను సూపర్ గా ఉన్నానండి. సో ఆన్సర్ మరి కొద్దిసేపట్లో రివీల్ చేసేస్తాను. సెకండ్ క్వశ్చన్ కైనా మీరు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఓకే కృష్ణుడు అంటూ పంపించారు నరేష్ గారు. నరేష్ గారు ఆన్సర్ వినేసేయండి, నెక్స్ట్ చెప్పేస్తాను. కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, అర్జున్ పక్కడే ఉంటారు కదా, బావా బావ మరలు ఎప్పుడు. సో ఆయన గురించి అయితే తపస్సు చేయలేదు. ఆన్సర్ మరి కొద్దిసేపట్లో చెప్పేస్తాను. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండ మల్లికార్జునరావు, ఓకే కామర్స్ లెక్చరర్ అంట. ఓకే మరి లెక్చరర్ గారు రాంగ్ ఆన్సర్ పంపిస్తారా చెప్పండి. సో రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా ఇక్కడైతే చాలా మంది చాలా ఆన్సర్స్ పంపించారు, ఇవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిధ్ భారతీయ 101.3 అండ్ నేను మీ అర్జే అల్కనంద.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద అండ్ మనమునాం హరివిల్లులో. సో చాలా ఆన్సర్స్ అయినవి వచ్చేస్తున్నాయండి. సో చూద్దాం ఎవరు అంటే, ఓకే, దైవిక గారు మెసేజ్ పంపించారండి. నిజాం, ఓకే, దైవిక ఆయుధమా? ఓకే, దైవిక ఆయుధానికి ఒక పేరు ఉంటుంది కదా, అదే నేను అడిగాను. ఇదికి ఎవరు అంటే బడ్డు తులసీదాస్ నవీపేట్ మండలం నుంచి పంపించారండి. ఇట్స్ ఓకే అండి, నేను మరికొద్దిసేపట్లో ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఇప్పుడైతే ఎవరు మళ్ళీ పంపించకండి. అండ్

నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి పంపారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. అబ్బా ఇలా చిన్న చిన్న పేర్లుంటే చదవడానికి ఎంత ఆనందంగా ఉంటుందో. అండ్ ఎస్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అల్కనంద మేడం అన్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఓకే సాఫియా గొల్లపూడి నుంచి హాయ్ మేడం అంటున్నారు. వెరీ బిగ్ హాయ్ మీకు. బట్ నెక్స్ట్ టైం ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. ఓకే శివుని కోసం అంటున్నారు. శివుని కోసమే బట్ ఎందుకు శివుడు ఏమిస్తారని చెప్పి ఏం కోరుకోవడానికి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ కిరణ్ కుమార్ తిరుమల నుంచి. అబ్బా తిరుమల గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇంక అక్కడి నుంచే మెసేజ్ వచ్చేసింది. సో మీ అదృష్టం అండి అక్కడ ఉండడం. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నమస్తే. ఓకే నమస్తే అక్క గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అబౌట్ మైటీ గాడ్స్. ఓకే బట్ ఎవరు ఇది? మీ పేరు పంపించలేదు అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పొన్నూరు మండలం నుంచి పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బి ఆదామ్ అండ్ ఇంకా ఓకే మల్లీశ్వరి గారు. ఓకే అండి సో అసలు ఆన్సర్ ఎలా పంపించారో తెలుసా? మహాశక్తివంతమైన దివ్య ఆయుధం అస్త్రం కోసం ఘోరమైన తపస్సు చేశారు. సో డిస్క్రిప్షన్ అంతా పంపించారు, మెయిన్ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ పంపించలేదండి. ఓకే నెక్స్ట్ ఎవరు అంటే ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు లెమలపాడ నుంచి భాను గారు. సో ఎస్ ఫ్రెండ్స్ ఇవి అనమాట ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 90% అందరూ రైట్ ఆన్సర్స్ ఏ పంపించారు. సో అయితే మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మహాభారతంలోని వనపర్వంలో వచ్చే కిరాతార్జునీయం ఘట్టంలో మన ఈ ఆన్సర్ అనేది ఉంటుంది. అంటే ఈ అర్జునుడు దేనికోసం ఏ అస్త్రం కోసం పోరాడాడు అని చెప్పి. సో పాండవులు మరి అజ్ఞాతవాసంలో వనవాసం ఉన్న సమయంలో మనకి భవిష్యత్తులో కురుక్షేత్రం జరగబోతుంది అని తెలుసుకుని దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించాలి అని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు సూత్రధారి వచ్చి మరి అందరికీ అందరి మేలు కోరుకుని సలహాలు ఇస్తారు. కాకపోతే అది తీసుకుంటారు కొంతమంది, కొంతమంది దాన్ని తీసుకోరు, అదే డిఫరెన్స్ అన్నమాట. అయితే శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠినమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధిస్తారు. సో ఆన్సర్ వచ్చి పాశుపతాస్త్రం అన్నమాట. అండ్ ఇంకా పంపించారు ఎవరు అంటే ఓకే రామకుమారి గారు మార్కాపురం నుంచి. సో నేను చెప్తుంటేనే రివీల్ చేస్తుంటేనే ఆన్సర్ పంపించేశారు. సో ఎస్ ఫ్రెండ్స్ మరి అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. మరి అర్జునుడు ఇక్కడ విజయుడు అయ్యాడు కాబట్టి విజయవాడ అని చెప్పి మన బెజవాడకి ఆ పేరు అనేది వచ్చిందనమాట. ఎస్ ఫ్రెండ్స్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో రీసెంట్ గా నోబెల్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో మరి 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ అంటే ఏ టాపిక్ కి వచ్చింది, ఏ టాపిక్ కంట్రిబ్యూట్ చేసినందుకు లేదా ఎవరికి లభించింది? యాక్చువల్గా ముగ్గురు డాక్టర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఒకళ్ళ పేరు పంపించినా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్, లేదా అసలు వాళ్ళ పేర్లు ఎందుకు మేము టాపిక్ చెప్పేస్తాం అనుకున్నా ఇట్స్ ఓకే. సో 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ వచ్చింది లేదా ఎవరికి లభించింది అండ్ మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488146 2488814. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరి కోసం నాగబంధనం ఈ ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్ నిన్న మనం హరివిల్లో అండ్ నేను అడిగాను సెకండ్ క్వశ్చన్. 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ మరియు మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది లేదా ఎవరికి లభించింది అని చెప్పి. ఎస్, చాలా అంత వచ్చేసాయండి. ఎంఎస్ దుర్గారావు గారు హలో మేడం అంటున్నారు. హాయ్ అండి, ఏంటి వాళ్ళ క్లాస్ కి లేట్ గా వచ్చారు, ఐ మీన్ అదే ప్రోగ్రామ్ కి. అండ్ మురళి గారు కూడా హాయ్ అల్కమింద గారు అంటున్నారు. హాయ్ అండి, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎన్ఎస్ భాగ్యలక్ష్మి గారు తిరుమల నుంచి. ఓకే, సో మొత్తం అసలు దేనికి ఏంటి ఎంతమంది అన్ని పంపించేశారండి. ఎస్ సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రమణ గారు హాయ్ అంటున్నారు. రమణ గారు హాయ్ మాత్రమేనా అంటే మన కొత్త లిజనర్ లో ఉన్నారు. వచ్చేసరికి అంటే ఒక రెండు మూడు షోస్ వినేసరికి నాకు తెలిసి

మొత్తం డీటెయిల్స్ అన్ని ఎలా పంపించాలి అని తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం లిజనర్, మీకోసం చెప్తున్నాను, మీరు ఫస్ట్ మీ ఆన్సర్ స్పేస్ మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా పంపించేసేయండి. రమణ గారు అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రామ్ కుమారి.

పంపారు కానీ క్వశ్చన్ కి ఆన్సర్ కి మ్యాచ్ ది ఫాలోయింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కున్నూత్ల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. హలో మేడం అంటున్నారు అనంతపురం నుండి. శ్రీవిద్య, సునంద అండ్ 3 మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆచార్య చిరంజీవి రామ్లింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. సో ఎస్, అందరూ కూడా అంటే లైక్ ఐఎమ్ ష్యూర్ ఈ 3 నేమ్స్ ఎవరికి బై హార్ట్ వచ్చిండవు, బట్ తెలుసుకుని అందరూ కూడా ఆన్సర్స్ పంపించారు. ముందుగా మీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ ఎస్, ఆన్సర్ రివీల్ చేశాక ఎందుకు ఈ టాపిక్ అడిగాను, వై దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఎందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అది కూడా చెప్పేస్తాను. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణం, ఓకే వగ్గ శివయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. వింటున్న శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అంటూ కొనుగోండ్ల రమణారావు, ఇంకా కవిత, జోష్నివా, మోహిత్రావు బెంగళూరు నుంచి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది, అండ్ ఆర్ అంటే ఎండ్ కాదు, ఆర్ ఎవరికి లభించింది, ఏది పంపించినా కూడా ఐ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి నవరాత్రి గురించి చాలా మాట్లాడుకున్నాం. దాండియా, దాండియా గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? సో గర్భ దాండియా, ఇంకా బతుకమ్మ చుట్టూ చేసే ఆ జానపద నృత్యాలు. సో నవరాత్రి ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ యాజ్ వెల్ యాజ్ సెలబ్రేషన్. సో ఈ డాన్స్ ఫామ్స్ అన్ని కూడా పండగ 9 డేస్ అందరూ కూడా, ఆ పండగ 9 డేస్ కుదరకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి దుర్గాష్టమి, నవమి, విజయదశమి ఈ 3 డేస్ కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అర్థమైపోయింది కదా ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నంద.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ దాండియా వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి, ఫస్ట్ డేనే అనుకున్నారా? మరి ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా అప్పటికి పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే ఇవాళ నుంచే ఆ వైబ్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నంద. మనము నము హరివిల్లు ప్రోగ్రామ్ లో నేను అడిగాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఎవరికి లభించింది 2026 లో అని చెప్పి. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో అది ఎవరికి వచ్చిందో అది పంపించడం జరిగింది. సో ఎస్, ఆ క్లారిటీ కూడా మీకు ఇచ్చేస్తాను తర్వాత. అండ్ వామో, 25 మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా స్పీడ్ గా ఫటాఫట్ ఫినిష్ చేయాల్సిందే. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు. ఓకే, సో అసలు మీరండి, నా క్వశ్చన్ ని అర్థం చేసుకుంది మీరే. సో నేను ఎవరైనా ఒక పేరైనా పంపించండి చాలు అన్నాను కదా, సో అర్థం చేసుకుని ఒక ఆన్సర్ పంపించారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, అర్థం చేసుకున్నారు నా క్వశ్చన్ ని. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఎస్ అండి, దట్స్ టూ గుడ్ అనమాట. అంటే మొత్తం అసలు ఏంటి అన్ని కూడా పంపించేశారు డీటెయిల్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి గారు రైట్ ఆన్సర్. శివ అండ్

శ్రీ ఫణి దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. బట్ ఈ ఆన్సర్స్ పంపించడమే కాదు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తున్నాను. జి రెడ్డన్న కడప ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. మంచి ప్రశ్న అండి. వాళ్లకు ఎందుకు ఇచ్చారో వివరైన చదివితే తెలుస్తుంది అంటూ పంపించారు. ఓకే అండి. సో ఎస్, నేను నేను ఉన్నాగా నేను చెప్తాను అది ఎందుకు ఏంటి అండ్ దాని వల్ల యూజ్ ఏంటి అని చెప్పి. ఎస్, ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు లైన్ లోకి వచ్చేసారు, అంటే ట్రాక్ లోకి. సండే కదా లేజీగా ఇందాక పంపించారు పంపిద్దాము అని, ఇప్పుడు క్లియర్ గా విన్నారు, క్లియర్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అని. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే గౌతమ్, చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి. ఓకే, సో ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ. ఓకే ఓకే, అమెరికా వారు ఒకరు, జర్మనీ వారు ఇద్దరు, కరెక్టే అండి. సో ఎస్, జర్నీలో ఉండడం వల్ల వినలేకపోయానండి, మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, సో ఈ నవరాత్రుల్లో ఈ టెంపుల్స్ లో బిజీగా ఉన్నారు అంటున్నారు, ఇట్స్ ఓకే అండి, జస్ట్ క్యారీ ఆన్ అండ్ ఎంజాయ్ అవర్ షో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే చింతల్పూడి నుండి బి ఆదాం, మల్లేశ్వరి ఆదిశేషు చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే జగదీష్, కడప నుంచి జగదీష్ గారు మీరు నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఆ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే మూల కోటేశ్వరరావు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఇక్కడ నేను చదువుతూనే ఉన్నా, ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకా కొనుకొండల మల్లికార్జునరావు శ్యామ్ల, సో వీళ్ళు ఎక్కడి నుంచి, భైరవ్ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు అంటే కళ్యాణి ఫ్రమ్ మార్కాపూర్ రైట్ ఆన్సర్ పంపిస్తూ స్వీట్ వాయిస్ అంటూ కూడా పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మీ, నిష్క అండ్ హనీ, ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే, సో పూజతో పాటు హాలిడేస్ భక్తి అన్ని కలిపి మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రసాదం కూడా చేసేసారంట, సూపర్ అండి. అండ్ ఇంకా వల్కంద గారు మీ వాయిస్ బాగుంది, పాట పాడండి అన్నారు మురళి గారు. మురళి గారు మీరు రైట్ ఆన్సర్ పంపించండి, నేను ఖచ్చితంగా పాడతాను, మీరు ఆన్సర్ పంపకుండా ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. అండ్ మంచి పాట వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు రమణ గారు. రమణ గారు నెక్స్ట్ టైం చెప్పాను కదా ఆన్సర్ కూడా పంపించేస్తారు మీరు. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా గారు, సో ఆన్సర్ పంపించారో లేదా వాళ్ళ టీమ్ లో ఇంకో మెంబర్ పేరు పంపించారో నాకు అర్థమవ్వలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ బాగున్నారా అంటున్నారు కడప నుంచి వినయ్ గారు. ఓకే అండి, సో వినయ్ గారు మీరు పంపించిన ఆన్సర్ కూడా లైక్ ఇదేంటి అంటే మీరు పంపించింది నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి ఆదిత్, ఓకే విజయవాడ నుంచి ఎవరు, ఆదిత్యనా యా ఆర్ మా ఆర్జెస్ పేరు పంపించారా, నాకైతే అర్థం లేదు. సో మీరు కూడా ఇంతకి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది అని నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే నోబెల్ పీస్ ప్రైజ్ 2026 నవనీతం పిల్లాయి, సో ఈవిడ అందుకున్నారు. సో ఆ ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు మొన్న మీరు అందం గురించి అడిగారు, అసలు అందం ఓకే దానికి రిలేటెడ్ అసలు అసలు మనసులు మనసు అయిన హరివిలితో ఇలా కనెక్ట్ చేశారా మీరు, ఓకే అండి. ఆడపిల్లలు బైక్ నడిపితే భలే ఉంటుంది మేడం అన్నారు. సో ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే నిజంగానే ఎంతో అందంగా ఉంటుందండి. ఎంఎస్ దుర్గారావు గారు థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాల గూడ నుంచి అల్కనంద అమ్మవారికి స్వాగతం పలుకుదాం అంటూ పంపించారు. పలుకుతూ ఉన్నాం అండ్ అమ్మవారి ఆశీస్సులు ఆల్రెడీ మనందరిపైన ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే మనం మన ఆలోచనలు ఇంకా మనం చేసే పనులు మంచి మార్గంలో ఉంటే అమ్మవారు ఇంకా హ్యాపీ అయిపోతారు. అండ్ ముసాబేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. బట్ మొత్తానికైతే ఆన్సర్ పంపించకుండానే మీరు షోని ముగించేశారు అంటే టైం అయిపోయింది కదా ఆల్రెడీ 10:57. అండ్ ఎస్, ఈ రోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, బికాస్ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అండ్ అవసరమైనవి తెలుసుకోవాల్సిన విషయాలకి
చాలా

0: మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ ఆన్సర్స్ చూసి. అండ్ ఇంతకీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో 2026 లో అందుకుంది ఎవరు అంటే కార్ల్ జెసోరిత్, పీటర్ హెగ్మన్ అండ్ ఇంకా జార్జ్ నెగల్. సో వీళ్ళు ఇంతకీ ఏ టాపిక్ కి అంటే ఆప్టోజెనెటిక్స్ అనే ఒక, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆప్టిక్స్ ఇవన్నీ రెండు కలిపి చేసే ఒక ప్రొసీజరే ఆప్టోజెనెటిక్స్. సో ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ అండ్ దీనివల్ల ఏంటి యూజ్ అంటే, సో ఈ ఆప్టోజెనెటిక్స్ ద్వారా మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కంట్రోల్ చేయడం వల్ల ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. సో ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి, అండ్ ఇంకా సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆప్టోజెనెటిక్స్, ఆ లైట్ స్టిమ్యులేషన్ వల్ల కంట్రోల్ చేసి ఈ వ్యాధులన్నిటిని కూడా నియంత్రించగలరు. అంటే లైక్ కంట్రోల్ చేసి అవి ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చెప్పే ఇంత గొప్ప ఇన్వెన్షన్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ అయితే ఇంకా వస్తూ ఉన్నాయి, ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను కదా. సో రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, అండ్ ఇంకా అలానే పోరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖా సాయి, ఓకే రేఖా గారు, రేఖా గారు హ్యాపీ హ్యాపీగా ఉండండి ఎప్పుడు ఇలానే. సో ఇది అనమాట ఈనాటి హరివీలు కార్యక్రమం. సో నేను కూడా మాట్లాడటమే చెప్పేసి టైం వచ్చేసింది, అండ్ స్టూడియోలో సమయం 11 o'clock. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం హెడ్లైన్స్, అండ్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్నంద సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఏపీలో విజయవాడ ఉత్సవ నిర్వహణ సంతోషకరమని పేర్కొన్నారు. వీటిని నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి, సీఎంకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేడు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కృష్ణానదీ తీరంలో భవానీపురంలోని హరిత బెరం పార్క్లో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నారు. విమానంలో సహ పైలట్ దాడిని ధైర్యంగా తిప్పుకొట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చరపై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం అందజేయనున్నట్టు ప్రకటించింది. నదీ జలాల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 13న అమరావతిలో తమిళనాడు సీఎం విజయ్ భేటీ కానున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఆర్జిత సేవలను, విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విశ్వక్సేన్ల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెదశేష వాహన సేవ జరగనుంది. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:30 ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హాయ్, గుడ్ మార్నింగ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 90.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుల గురించి మాట్లాడుకుందాం. ఎస్వి రంగారావు గారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో ఏ పాత్రలున్నాయన్నా వదిగిపోయి నటించే విశ్వ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న మహానటుడు. పాత్రలో పరకాయ ప్రవేశం, అసలు అందులో పూర్తిగా లీనమై జీవించటం వీరి నైజం. వీరి సంభాషణ, ఉచ్చరణ, డైలాగ్ డెలివరీ, పద్యాలు పలికేటప్పుడు వీరు చూపించే హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఆజానుబాహుడు, దీర్ఘబాహుడు, విశాలమైన వక్షస్థలం, విశాలమైన నుదురు, అద్భుతంగా అస్సలుగచ్చుడంటే వేరేనేమో అన్నట్లుగా ఉన్నటువంటి మహాన్నటులు కదా, అద్భుతంగా యాక్ట్ చేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మాయాబజార్ చిత్రానికి మాధవ్ పెద్ది గారు, ఐ మీన్స్ ఆర్టిస్ట్ ఆల్పించిన పాట, ఘంటసాల గారి సంగీతంలో పింగళి గారి గీతం వింటూ స్టేట్యూన్ టూ వివిధ భారత ఎఫ్ఎం 90.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.
1: వివాహ భోజనంబు

అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్తారే పాయసాలు నాకే పాలు.

పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 11:22 దాటి 33 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. మరి ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన చేసి నటించినటువంటి నటుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రఘువరణ్ గారు విలక్షణమైనటువంటి గొంతుక, ప్రత్యేకమైన హావభావాలతో హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వైవిధ్యమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో చేసినటువంటి మహాన్ నటుడనే చెప్పొచ్చు. గంభీరంగా ఉంటుంది కదా ఆయన.

అంతు మరి చంద్రమోహన్ గారి విషయానికి వస్తే ఆసినటుడిగా, తండ్రిగా, అన్నగా ఎన్నో వైవిధ్యమైనటువంటి భారతమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షలను అలరించినటువంటి నటుడే మన చంద్రమోహన్ గారు. ప్రకాష్ రాజు గారి విషయానికి వస్తే ఏ పాత్రలోనైనా అవలీలగా చేయగలగటం వీరి ప్రత్యేకత. విలన్ గా, తండ్రిగా, భావోద్వేగ భరిత పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. హీరోకి స్నేహితుడిగా, గురువుగా, లేదా బాధ్యత గల పెద్ద మనిషిగా ఎన్నో పాత్రలు పోషించారు ప్రకాష్ రాజ్ గారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇరుముడి చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విచ్చివరాజు చిన్నబాబు.

సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన నటించిన నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. హాస్యం, వెలనిజం, భావోద్వేగ పాత్రలు, ఇలా ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. వీరికి తెలుగు భాషపై, వివిధ ప్రాంతాల యాసలపై విపరీతమైన పట్టుంది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా ఆ యాస అలాగే మాట్లాడేటటువంటి పట్టు వీరికుందనమాట. తెలుగు తెరపై క్రూరత్వానికి ఆశయాన్ని జోడించి సరికొత్త కామెడీ విలనిజం అని పరిచయం చేసిన కోటా శ్రీనివాసరావు కేవలం అద్భుతమైన నటుడిని చెప్పాలి. దీనిని కామెడీ విలనిజంగా తీసుకొచ్చి పరిచయం చేశారు మన టాలీవుడ్కి. మరొక నటులు ఉన్నారండి, కామెడీకి నటనకే కాకుండా భావోద్వేగ భరితమైనటువంటి విలక్షణమైన పాత్రలో తన ప్రతిభను చాటుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువరాజ్ చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యవరాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మన టాలీవుడ్ లో విలక్షణమైనటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నటులే కాదండి, నటీమణులు కూడా సినీ చరిత్రను, తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సందర్భాలున్నాయి. వారెవరో కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అగ్రగామిగా విలక్షణ నటిగా చెప్పుకోదగ్గటువంటి నటి మహానటి సావిత్రి గారు. సెంటిమెంట్, కామెడీ, పౌరాణికం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా జీవించడం ఆమె ప్రత్యేకత. వీరు కళ్లతోనే హావభావాలు పలికించే తీరు అసామాన్యం. డైలాగ్ చెప్పకుండానే కేవలం కళ్ల కదలికలతో, కనుబొమ్మల ముడితో కోపం, సంతోషం, అసూయ, ఆర్ద్రత, దుఃఖం ఇలాంటి నవరసాలు పండించగలిగేవారు ఒక మహానటి సావిత్రి గారు మాత్రమే. ఒక కంటి నుండి సంతోష బాష్పాలు, మరో కంటి నుండి విషాదాశ్రువులు ఏకకాలంలో కార్చగల అరుదైన ప్రతిభ సావిత్రి గారి సొంతం. తెరపై నేను చూశాను అదే మిస్సమ్మ చిత్రంలోని పాట, ఏఎం రాజా గారు లీలా గారు ఆల్పించిన పాట, రావోయే చందమామ మావింత గాథ వినమనే పాటలో ఆ చందమామను రమ్మని తన కనుసైగలతోనే, కనుబొమ్మలతోనే అద్భుతంగా యాక్ట్ చేశారు మహానటి సావిత్రి గారు.

ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం ఈ సినిమాలో సత్యభామగా వీరు చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులు అటు మన ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మరిచిపోలేరు. ఇక భానుమతి గారి విషయానికి వస్తే కేవలం నటిగానే కాకుండా గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గంభీరమైన అహంకారం ఉన్న పాత్రలకు కూడా ఈమె అత్యంత విలక్షణంగా నటించేవారని చెప్పాలి. శారదా గారి విషయానికి వస్తే తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులకు కన్నీరు పెట్టించగల సామర్థ్యం ఉన్న నటి. అందుకే వీరికి ఊర్వశ శారద అనే పేరు కూడా వచ్చింది. గారు వీరు 70వ దశకంలో విలక్షణమైన గ్లామర్, విభిన్నమైన కట్టుబొట్టు, విలక్షణ నటనతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ఇక టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి గారు వీరు చిన్నప్పటి నుండి నటించడం ప్రారంభించారు. అత్యంత సహజమైన నటన వీరి సొంతం. తెలుగు ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు. గ్లామర్ పాత్రల నుంచి కర్తవ్యం, ఒసే రాములమ్మ వంటి యాక్షన్ పవర్ఫుల్ పాత్రల్లో వీరు చూపిన వైవిధ్యం అద్భుతమనే చెప్పాలి. రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే నెగిటివ్ రోల్ పాత్రలోనైనా, దేవతా పాత్రలోనైనా రమ్యకృష్ణ గారికి సాటి లేరు. నరసింహ మూవీలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా వీరి నటన అద్భుతమనే చెప్పొచ్చు.

మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అమెరికా అబ్బాయి చిత్రాన్ని బాలసుబ్రహ్మణ్యం పీసీసీలో ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారత FM 101.3 సినిమా కబుర్లు.

రక్షించడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు. విత్యవరాజీ చిన్నబాబు సినిమా కబుర్లు కార్యక్రమంలో టాలీవుడ్ లో విలక్షణంగా నటించిన వైవిధ్యంగా నటించినటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక సౌందర్య గారి విషయానికి వస్తే, సావిత్రి గారి తర్వాత అంతటి హోమ్లీ మరియు విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. గ్లామర్ అద్దులు దాటకుండానే భార్యగా, ప్రేమికురాలిగా, పల్లెటూరి పిల్లగా వీరి నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించారు. అలనాటి నటులే కాదండి, ఇప్పటి కాలంలో వస్తున్నటువంటి నటీమణులు నటులు కూడా వారి నటనలో వెరైటీ చూపిస్తున్నారు, విలక్షణత చూపిస్తున్నారు, వైవిధ్యం కూడా చూపిస్తున్నారు. వీరు వెండి తెరపై కనిపించగానే ఇక అభిమానులు, ప్రేక్షకుల్లో సంతోషం ఉప్పొంగుతూ ఉంటుందండి. ఇది ఈనాటి సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. రేపటి నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18% మేర రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అడవితల్లి బాట రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకౌట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులతో అభివృద్ది చేసిన గుంటూరు జిల్లా పత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు. రాష్టంలో జిల్లా పరిషత్తుల సంఖ్య పెంచిన నేపథ్యంలో కొత్త జడ్పీలకు ప్రభుత్వం సీఈఓలను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో 271 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన 203 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 2024-25 నుంచి 26-27 మధ్య రోగులకు అందించిన వైద్య సేవలు, బిల్లులు, ప్రమాణాలు పాటించడంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులకు 34.39 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రాజధాని అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన భవనాలకు నవంబర్ 11 తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుంటున్నాం. మనకు అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు, చాలా వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదని నా అభిప్రాయం. అంతేకాదండో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అంటే అందరికీ తెలిసినవి, బట్ జాగ్రత్తగా పాటిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలనేవి వస్తాయి. ఉదయం లేవగానే మనం చేసే చిన్న పనులే రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి అనే విషయం మీకు తెలుసా? మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకండి, ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు త్రాగండి. రాత్రంతా పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి పోతాయి. ఆ తర్వాత ఆరుబయటకు వచ్చి 5 నిమిషాలు ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస ఉంచండి. అంటే దీర్ఘంగా శ్వాసించడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి మరణాలు ఏదైనా సరే శుభ్రపడిపోతాయి. ముఖం కడుక్కునేటప్పుడు చల్లని నీటితోని ముఖం శుభ్రంగా కడగాలి. అర్థమైందా? ముఖం ఫ్రెష్గా అవుతుందన్నమాట. టిఫిన్ అనేది అస్సలు మానకండి, ఎందుకంటే 9 గంటలలోపు ఇడ్లీ, ఉప్మా, ఓట్స్ వంటి తేలికపాటి అల్పాహారం తీసుకోండి. ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఉదయం 10 నిమిషాల పాటు ఎండలో నిలబడండి. అలా నిలబడటం ద్వారా ఏ పనులు చేయలేక ఎలాగ నిలబడదని చిన్నబాబు అంటారా? సరే, ఏదో ఒక పని ఎండలోనే చేయండి, అప్పుడు విటమిన్ డి లభిస్తుంది కదా. టిఫిన్, ఉప్మా, ఓట్స్ ఇలాంటివి తినని వారు చొద్దన ఉంటుంది కదా, కాస్త పెరుగు వేసుకుని తినండి 9 గంటలలోపు. బాగుంది కదా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. భారత మహాశైలకు విజ్ఞప్తి చేస్తుండీ.

0: ట్రీట్మెంట్ తీసుకోనంటావా? మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: Hey! Get that on ya!

ఇంకా పైనొచ్చేటువంటి శ్రేయఘోషల్ పాట ఆలపించిన తర్వాత స్టూడియోలో సమయం చూసిన 12:15 దాటి 3 సెకండ్లు. మీకు తెలుసా ప్రోగ్రామ్ ఏంటన్నారు? విత్యురార్జీ చిన్నబాబు. మనం ఉపయోగించేటటువంటి బాల్ పాయింట్ పెన్, ఆ మూత అంటే క్యాప్ పైన చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? చిన్నపిల్లలు ఏదో ఒకటి తీసుకుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, కాయిన్స్ ఇచ్చినా సరే, పెన్స్ అయినా సరే, ఏదైనా ఆహార పదార్థాలు కాకుండా మిగతా ఏవి ఇచ్చినా సరే నోట్లో పెట్టేసుకుంటారు. అది అలవాటుగా ఉంటుంది. ఆ పిల్లలు పొరపాటున క్యాప్ని మింగితే ఆ చిన్ని రంధ్రం ద్వారా గాలి పీల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ని మాత్రం సంప్రదించాలి. అందుకోసమే ఆ క్యాప్కు రంధ్రం ఉంటుందన్న మాట. కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అసలు సతత హరిత అరణ్యాలు అంటుంటారు కదా, అరణ్యాలు ఆ గట్టుల ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారి ఆటకామా ఎడారి. ఇది చిలీ దేశంలో ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు వర్షమే పడదట. నారీ నారీ

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన వేటూరి గీతం వింటున్నారు. సంగీతం ఇళయరాజా. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించారు.

చేయాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.

0: కాగా రాంచీలో నిన్న జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోల సమయం చూస్తే 12:44 దాటి 50 సెకండ్లు. మీరంతా ఆర్చ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసు వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, మన కన్ను నిమిషానికి సుమారుగా 15 నుంచి 20 సార్లు రెప్ప వేస్తుంది. మన జీవిత కాలంలో మన కళ్ళు కోట్లాది సార్లు తెరుచుకుని మోసుకుంటాయి కదా, మరి ఈ విషయం మీకు తెలుసా? ఈ జట్ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ కందికొండ గీతానికి చక్రి సంగీతం. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నాం. మనం రోజు వాడే సబ్బుల యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 2800 నాటి బాబిలోనియా కాలం నుంచే ఉందట. అప్పట్లో వీటిని ఉన్ని దుస్తులు ఉతకడానికి ఔషధంగా వాడేవారు. జంతువుల కొవ్వు నూనెలు బూడిద కలిపి వీటిని తయారు చేస్తారట. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నా వారి ఒకరి యొక్క ఒకరి అంటే ఒకరి ఇంకొకరి వేలుముద్రలు ఎవరివి మ్యాచ్ అవో సరిపోవు. అంటే ఒక్కళ్ళకి వారి ప్రత్యేకమైన వేలుముద్రలు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. ఒకరి వేలుముద్రలు ఇంకొకరికి పోస్టరానికే లేదండి, అది ప్రత్యేకత. మరి కవల పిల్లలకు సైతం ఒకే రకమైన వేలుముద్రలు ఉండవట, వేరువేరుగా ఉంటాయట. టీవీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డోలి మూతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాటా 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి అలంకరించారు. బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం రేపటి నుంచి కల్పిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ కూడా స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్లో భాగంగా 3 T20 మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈనాటి ధీరాలో మంచి మంచి టిప్స్ చెప్పుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మనం సమృద్ధైన సమతుల్యమైన ఆహారం ప్రతిరోజు తినాలి అనుకుంటాం, కానీ కొన్ని వంటకాలు చేసేటప్పుడు అవి సరిగా కుదరవు. వంటలు వంట మంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రుచికరమైన వంటను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు రకరకాల కూరళ్ళు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఏ టిప్స్ పాటించాలి అనేవి కొన్ని మీతో పంచుకుంటాను ఈనాటి ధీర ప్రోగ్రాంలో. కర్రీ చేసేటప్పుడు తాలింపు కొంచెం మాడినా గానీ కూర టేస్టే మారిపోద్ది కదా. చాలా దగ్గరుండి మనసు పెట్టి జాగ్రత్తగా చేస్తే ఏ వంటకం అయినా రుచికరంగా తయారైద్ది. ఉదయం పూట కాస్త లైట్ ఫుడ్ ఇడ్లీ గాని లేకపోతే గారి గాని తినాలి అనిపించినప్పుడు, ఉప్మా గాని పులిహోర గాని ఇలా తయారు చేసుకుని తినాలి అనుకున్నప్పుడు, ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే అబ్బా ఇడ్లీ తింటే పుల్లగా ఉంటుంది, అసలు తినబుద్దే కాదు. అందుకని ఇడ్లీ పిండి పులియకుండా ఉండాలంటే పిండి పైన ఒక తమలపాకు ఉంచాలి కదా. ఆ పిండి అనేది పులియదు, బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడండి ఉండలు కడుతూ ఉంటుంది, తినడానికి కూడా బాగోదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ బొంబాయి రవ్వను చెంచా నూనె వేసి దోరగా వేయించాలి, అప్పుడు ఉప్మా ఉండలు చుట్టుకోకుండా రుచికరంగా ఉంటుందన్నమాట. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, అంతకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. విక్రాంత్ రానా చిత్రానికి మంగళి ఆల్పించిన పాట.

పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు ఎస్రలో కొంచెం చెంచా వెనిగర్ లేదా రెండు చుక్కల నిమ్మరసం వేయండి. అన్నం అతుక్కోకుండా పొడిగా మల్లెపూల తెల్లగా వస్తుంది.

అదే పులిహోర తింటుంటే ముందు ముందుగా ఉంటే అస్సలు బాగోదు కదా. అన్నం మెతుకులు విడివిడిగా విడివిడిగా ఉంటే కాస్త రుచికరంగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. తీరా ప్రోగ్రామ్ లో మనం వంటలో అంటే వంట గదిలో తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా ఆహార పదార్థాలను రుచికరంగా చేసుకోవచ్చు. గారెలు ఉదయాన్నే తినాలి అనుకుంటాం కదా, బోండాలు ఉప్మా గారెలు ఇలాగా తినాలి అనుకుంటున్నాం. అప్పుడు గారెలు తినాలి అనుకున్నప్పుడు గారెలు పిండి రుబ్బేటి సమయంలో ఏం చేయాలో తెలుసుకోండి. పిడికడ అన్నం వేస్తే గారెలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయట, తినడానికి కూడా రుచికరంగా ఉంటాయి కదా. బొంబాయి చిత్రానికి చిత్ర ఆలపించిన వేటూరి గీతం విందాం, సంగీతం ఏఆర్ రెహమాన్.

బొంబాయి చిత్రం నుంచి చిత్ర ఆల్పించిన పాటు వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారాలకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ,
1: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరసమేళలో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలుదే ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వరిలు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
0: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అడవితల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను, 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల ఉద్యానవనాలని అభివృద్ది చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ది చేకూర్చాం.
0: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6,12,00,000 రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని అంచనా. వేపపూత యూరియా సంస్కరణ ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టినట్లు, తద్వారా దేశంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా కొరత లేకుండా లభ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరిస్తూ,
3: యూరియా నేమ్ కోటింగ్ కి బాత్ కి జాయే తో ఇస్ ఏక్ ఫస్లే మే కిసానో కా ఖర్చ్ కాఫీ కమ్ కియా హై. యూరియా కి 100% నేమ్ కోటింగ్ కి వజహ సే యూరియా కి ఎఫిషియన్సీ బడి హై ఔర్ యే సామ్నే ఆ రహా హై కబ్ ఉత్నీ హీ జమీన్ కే లియే కిసాన్ కో కమ్ యూరియా డాల్నా పడతా హై. కమ్ యూరియా డాల్నే కి వజహ సే పైసే కి బచత్ ఔర్ జ్యాదా పైదావర్ కి వజహ సే అధిక కమాయి.
0: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్ మ్యాచ్ లో భాగంగా 3వ T20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
4: నెల్లూరులో 51వ డివిజన్లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కు ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాము. ప్రభుత్వం తరఫున యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్స్ చేస్తున్నాం.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతీయుడు చిత్రానికి హరిహరన్ అరిని ఆలపించిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. మీరంతా ఆచర్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మనం వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రుచికరమైన ఆహార పదార్థాలు తినాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని చెప్పాను కదా. సాయంత్రం కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ కొంతమంది అయితే డిన్నర్ అస్సలు చేయరు, అన్నం అనేది తినరు, మరి చపాతీలు మాత్రమే తింటారు. అందుకోసం చపాతీలు మెత్తగా రావాలంటే చక్కగా తింటూ ఉంటాం, కానీ మెత్తగా ఉంటేనే తింటాం, గట్టిగా ఉంటే అస్సలు తినలేవు కదా. కాబట్టి చపాతీ పిండి కలిపే సమయంలో కొద్దిగా పాలు కలిపితే పిండిలో అప్పుడు అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి కదా, లేకపోతే అప్పుడల్లా కరకరలాడదు, గట్టిగా ఉంటూ గట్టిగా నవలాల్సి వస్తుంది. మెత్తగా ఉండే చపాతీలు కాస్త ఒకటో రెండో లేదా మూడో తినాలనిపిస్తుంది కదా. చపాతీ మెత్తగా రావాలంటే ఈ చిట్కాను పాటించండి. అంతేకాదండోయ్, నెలక సరిపడా సరుకులు తెచ్చుకుంటాం, కానీ అదేవిధంగా నెలకు సరిపడ కారం కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కారం పట్టించేటప్పుడు మిరపకాయలు ఎండ పెడుతూ చక్కగా పట్టించుకుంటారు, కానీ ఈ నెల రోజులు నిల్వ ఉండాలంటే కారంలో పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. కారంకి పురుగులు పట్టకుండా ఉండాలంటే చాలా రోజుల వరకు, మనం వాడుకునేంత వరకు కూడా తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో కొద్దిగా ఇంగు వేస్తే సరి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు లోఫర్ చిత్రానికి కారుణ్య ఆల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. ధీరా వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.

ఉక్కు పొడుక ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యువరాజి చిన్నబాబు. ఈనాటి ధీరాలో వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమందికి ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం, కొంతమంది పులుసు కూరలు అంటే ఇంకా ఇష్టం, ఇంకొంతమందికి చారు అంటేనే మహా ఇష్టం. ఈ చారులు పులుసులు ఈ కూరలు చేసేటప్పుడు, చారు కూర పులుసు కూర చేసేటప్పుడు బాగా పుల్లగా ఉండేటట్లు చింతపండు ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. అలా పులుపు ఎక్కువైనప్పుడు అస్సలు తినబుద్ది కాదు కదా, మరి అప్పుడేం చేయాలి? చిట్కా ఏమిటి? పుల్లగా ఉన్న కూర పులుపు తగ్గించాలి అంటే కొద్దిగా కూసంత బెల్లం వేస్తే సరిపోతుంది, పులుపు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆలపించినటువంటి పాట విన్నాం. వింటుండే ఉండండి వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: 2 3 4 4 3 2 come on do it 1 1

శ్రీనివాస కళ్యాణం, చిత్రం కాశ్మీ, బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. కొద్ది క్షణాలు, ఐ మీన్ 2:30 సందడే సందడే ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోదాం కదా. అంతకంటే ముందు ఒక పాట విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ శ్రవణ్ భార్గవి ఆలపించిన పాట వింటూనివ్వండి. వివిధ భారతి ఎఫ్ఎం, నేను మీ చిన్నబాబు.

వేళ సమయం చూస్తే 2:31 దాటి 23 సెకండ్లు. మీరంతా ఆర్చ్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సందడే సందడే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనకైతే మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, ఎవరెవరు చేశారో చూద్దాం. హాయ్ చిన్నబాబు, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. ఓకేనండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుంచి, నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది కదా చిన్నబాబు, బెల్లం ఎందుకు బంగారం బాబు అంటున్నారు. ఇందాక ధీరాలో వంటగది చిట్కాల గురించి చెప్పాను కదా, పులుసు కూరల్లో కాస్త పులుపు ఎక్కువైతే బెల్లం ఇస్తే సరిపోతుంది అన్నాను. బెల్లం కంటే కాస్త నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది అన్నారు, ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జీ గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సందరి సందరికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడినండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయిగూడెం నుంచి హైదరాబాద్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చిరబాబు అంటున్నారు. నెక్స్ట్ ఎవరు బాగున్నారు సార్ అంటున్నారు, నరేష్ గారు మోసాపేట నుంచి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి నమస్తే సార్ అంటున్నారు. నమస్తే. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సాన్ విజయవాడ నుంచి సాంద్రే సాంద్రే ప్రోగ్రామ్ కి స్వాగతం స్వాగతం అంటున్నారు. నెక్స్ట్ నారాయణపేట జిల్లా, ఎస్ ఊట్కూరు, అరుణ మోహన్ జీ దివ్యాబాయ్ అజయ్ శృతి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. సరే, సందరి సందరి ప్రోగ్రామ్ లో నేనైతే ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే 8662431 నంబర్ కు వాట్సాప్ చేయాలి.

ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక పొడుపు కథ చెప్తాను. ఆ పొడుపు కథ మీరు ఆన్సర్ తెలియజేయాలి. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగి కొద్దీ పొట్టిగా మారతాను. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇదొక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏమిటంటే, నేను చిన్నప్పుడు పొడవుగా ఉన్నాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను. నేనెవరిని? చలిని అనుభవించను, వెలుగునిస్తాను. మీకు అర్థమైపోయింది కదా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడి సందడి వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: సౌందర్యస్తాంద్రి వింటున్నారు విజయరాజి చిన్నబాబు. మరి చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, అదే పొడుపు కథ. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారతాను. మరి నేనెవరిని? వెలుగునైతే ఇస్తాను, చలిని అనుభవించను. నేనెవరిని?

మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 మెగాహెడ్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువర్ RJ చిన్నబాబు.

సాందరే సాందరేలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, పెద్ద కొలది అంటే వయస్సు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను, వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను, నేనెవర్ని అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఏంటి? కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తర్వాత తిరువూర్ నుంచి పంపించారండి, జయరామ్, రత్నం, లక్కీ, విక్కీ, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం అంటున్నారు, పెన్సిల్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పెన్సిల్ అంటున్నారు. ఓ, పెన్సిల్ కూడా వెలుగునిస్తుందండి. ఓకే చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రోమడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వయసు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి, కాదండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. టుడే సండేగా కొంచెం హాట్ గా ఉన్నాయి పాటల. ఓకే, బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు నీళ్ళందరు. నెక్స్ట్ గుడివాడ నుంచి పంపించారు వీడు, మోహన్ గారు. జీ రెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు, సమాధానం నీడ. హౌ? నీడ కాదు కదా, ఆన్సర్ అయితే నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. తర్వాత ఎవరు, రవివర్మ పంపించారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెల్కుంట్ల, వీరు కూడా సూర్యుడు. హౌ? సూర్యుడు ఎలాగండి? ఓకే, వెలుగునిస్తాను అంటే సూర్యుడు అనుకుంటున్నారా? నేను చెప్తాను ఆన్సర్ ఏదో. నంద్యాల డిస్టిక్ నుంచి, ఆత్మకూరు నుంచి కౌస్తభ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, హైదరాబాద్ నుంచి పంపించారు, దిల్సుఖ్ నగర్ నుంచి, ఎస్ వర్ణిక, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవడ మండలం కడుపుల నుంచి పంపించారు, పెన్సిల్ లేదా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కూడా సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్, వారణాసి సత్యనారాయణ మూర్తి గారు పంపించారండి, కస్తభం తణుకు పాలంగి నుంచి ఆన్సర్, ఎండా సూర్యోదయం సూర్యుడు, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఆగండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, రామకృష్ణ అండ్ సునీత పంపించారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరండి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి చూద్దాం, ఎవరు ఎవరు, అజ్ఞాత శ్రోత అండి. ఓహో, హాయ్ సార్, ఐఆమ్ వెంకట్రావు, వెంకట్రావు గారు పంపించారు రైట్ ఆన్సర్, ఎక్కడి నుంచి అనేది పంపించలా. తర్వాత ఎవరు, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, మునగాల నుంచి పంపించారు వసంత కళ్యాణ్. ఎస్, కళ్యాణ్ నగర్ బెంగళూరు అండి, మునగాల వసంతం. ఓకే, మునగాల ఇంటి పేరు అనుకుంటా. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్, నమస్తే ఆర్జే చిన్నబాబు గారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, మంగళగిరి నుంచి పంపించారు నరసింహ స్వామి, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎస్, శ్రీ విద్య, ఎస్ సురేందర్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా, నాగరి. శుభ మధ్యాహ్నం చిన్నబాబు, మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం జిల్లా కామారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి దమ్మాయిగూడ హైదరాబాద్ రామలింగ రైట్ ఆన్సర్ పంపించారు. నీడా అంటున్నారండి వీరు, మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ అంటున్నారు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నీడ కాదు, నేను చెప్తాను, నార్కెట్పల్లి మండలం నెమరి గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఓకే, శ్రీరంగపూర్ మండలం ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారండి, షేర్ షలి, షేర్ వల్లినా, ఓకే, షేక్ షలి, షేక్ వలి అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజ్డ్గా పంపించారండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గజ్వేల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపించారు, పెద్ద నరసింహ, పెద్దవాయి.

పద్మాబాయి వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పెన్సిల్ అంటున్నారు. అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేసు జూగు ఆదెప్ప రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి అన్న ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? కేవీ భానుమిక

భద్రాపురం నుంచి, తర్వాత ఎవరు చూద్దాం, ఇందు రాజోల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ అని తెలుసు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ కామెడీ కింగ్ చిరుబాబు గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ టైం కంటున్నారు పాలెం పోలయ్య గారు. స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ ప్రశ్న కూడా అడిగానండి. హాయ్ చిరుబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, పేరు నాగకుమారి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారి కవ్వత్తి, ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి అండి. నేనైతే ఆన్సర్ చెప్పేశాను, ఇంకెవరు పంపించకండి. ఏమిటంటే, చిన్నప్పుడు అంటే ఆ కవ్వత్తి మనం వెలిగించినప్పుడు పొడవుగా ఉంటుంది, వయసు పెరిగిపోతుంది అంటే సమయం గడుస్తున్న కొద్దీ పొట్టిగా మారిపోతుంది అండి, కరుగుతుంది కదా. వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను. ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, చూద్దాం. కర్నూలు జిల్లా కొనుగేళ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కవ్వత్తి అంటున్నారు. తర్వాత నరేష్ గారు సూర్యుడు అంటున్నారు మూసాపేట నుంచి, వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకిరాజు కవ్వొత్తి. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కదా, జయలక్ష్మి. ఆన్సర్ వచ్చేసి ఓకే, రైట్ ఆన్సర్. వీరు వారణాసి సూర్యనారాయణ మూర్తి గారు పంపించారు, రైట్ ఆన్సర్. అగ్గిపుల్ల కూడా అంటున్నారు, ఇది కూడా కరెక్ట్ కదా. హాయ్ భుజిబాబు. గడ్డం అంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు, ఎస్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి పంపించారు అరుణ మోహన్ దివ్యాజీ అజయ్ శృతి. పెన్సిల్ అంటున్నారు, కాదు పెన్సిల్ కాదండి, కవ్వొత్తి. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు మోహన్ నుంచి కాజా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 2 గంటల 45 నిమిషాలు దాటి 13 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సందడే సందడేలో మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. తల ఉంది కానీ తల మీద వెంట్రుకలు రాలేదు, జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపే లేదు, అంటే చూడదు కూడాను, అదేమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488141 నెంబర్కు వాట్సాప్ చేయండి. జాగ్రత్తగా వినండి ప్రశ్న. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. మరి మీకు ఏంటో తెలిసిపోయింది కదా. 8662488141 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

శారదా శారదా సాగి సందడి సందడిలో విన్నాం. మరి నేను అడిగిన ప్రశ్నకి చాలా మంది అయితే సమాధానాలు పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ప్రశ్న ఏంటి చిన్న బాబు అంటారా? తల ఉంది కానీ తల మీద వెంట్రుకలే లేవు. కన్ను ఉంది కానీ చూపు మాత్రం లేదు, ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయమన్నాను. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి పంపించారు. ఓకే, కోకోనట్ అంటున్నారు, చూద్దాం. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, కోకోనట్ అంటున్నారు. ఓ, అది కూడా కోకోనట్ కి కాస్త జుట్టులాగా ఉంటుంది కదా. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ఓహో, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది అయితే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సూపర్. ఆహా, కొబ్బరికాయనే పంపించారు, అది కూడా రైట్ ఆన్సర్ ఏమో. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభావన జైనుద్దీన్ ముంబై నుంచి పంపించారు, వీరు కూడా రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు, అభిరామ్ మల్లికార్జున వీరు పంపించారండి. ఓకే, కేశవ కోకోనట్ అనే పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తిరువూరు నుంచి జయరాజు, రత్నం, విక్కీ, లక్కీ, సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు టెంకాయ అంటున్నారు, ముంజికాయ అంటున్నారు వీర కనకారావు వీరభద్రపురం నుంచి. భాస్కర్ పేట నుంచి కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత ఎవరు, నెక్స్ట్ నాగకుమార్ విశ్వనాథ్ ఆన్సర్ ఈస్, ఓకే రైట్ ఆన్సర్ వీరు కూడా పంపించింది. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి పంపించారు దమ్మోజీ వారి కుటుంబ సభ్యుడు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు పంపించారు, కోకోనట్ అంటున్నారు ఇందు రాజోల నుంచి. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కోకోనట్ కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాసిం బొత్తుజావలి, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. విజయవాడ ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి కృష్ణ పంపించారు, కొబ్బరికాయ అంటున్నారు. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ వేరుగా ఉంది. తర్వాత ఎవరు పంపించారు, అనంతపురం జిల్లా నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ టెంకాయ అంటున్నారు. మహమ్మద్ ఎనితుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు, నేను అనుకున్నది. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు.

రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఓకే, హాట్ హాట్ గా ఏమన్నా తిన్నావా? ఆహా, అలా అంటారా? గుడివాడ నుంచి పంపించారండి నీలగిరి మోహన్ గారు. ఆన్సర్ వచ్చేసి తాడి చిట్ట. హౌ, చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. ధనలక్ష్మి పంపించారండి, టెంకాయ అంటున్నారు వీరు కూడా. కాదు, నేను చెప్తాను ఆన్సర్ వచ్చేసి తాటికాయ. వారణాసి సూర్యనారాయణమూర్తి విశాలి కస్తుభం తణుకు పాలంగి నుంచి పంపించారు. ఓకే, ఇవి అంతా కోకోనట్ అనుకుంటున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ. ఆహా, ఆన్సర్ కోకోనట్. కానూరు నుంచి తాతారావు గారు పెన్ క్యాప్ అనుకుంటున్నాను. అబ్బా, పెన్ క్యాప్ అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీ విద్య పంపించారు. ఆన్సర్ ఈజ్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఓకే, అనంతపురం నుంచి పంపించారు శ్రీ విద్య గారు. చెంబోలు సుస్మిత. ఓకే, సిడ్నీ, సిడ్నీ నుంచి పంపించారు వీరు. కొబ్బరికాయ అంటున్నారు. మన యాపో ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచమంతా ఉందండి. ప్రపంచమంతా మన తెలుగువారు ఎక్కడున్నారు అందరూ మన వివిధ భారతి వింటుంటారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు కోకోనట్ అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపించారు. ఎస్, హాయ్, మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా. ఐఆమ్ ఫ్రమ్ ద నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లిపారు నుంచి పంపించారు. కొబ్బరికాయ అంటున్నారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. కౌస్తభ ఆత్మకూరు నుంచి ఆన్సర్ వచ్చేసి ఏంటది? ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపిస్తున్నారండి. నవీన్ రజిత నిర్మల్ పంపించారు. రైట్ ఆన్సరా? నో, కొబ్బరికాయ పంపించారు. ఆ కొబ్బరికాయ కూడా ఒక అందుకు రైట్ ఆన్సరేనేమో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, లవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, కొబ్బరికాయ. ఆహా, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఆన్సర్ వచ్చేసి ఓకే, నేను అనుకున్న ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి నెమలి కన్ను. హౌ, టెంకాయ హౌ, ఓహోహో, బాగుంది. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారండి. ఏంటది? దప్పణం. ఓహో, సారీ, ఆన్సర్ వచ్చేసి ఇంక నేను చెప్పాలనుకున్నా ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శేషు శ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ పంపించలే వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ కొబ్బరికాయ. ఫస్ట్ ఆన్సర్ కు పేరు చదవలేదు సార్. ఓకే, సర్దార్ గారు, సర్దార్ గారు, సర్దార్ గారు, మూడు సార్లు చదివాను కదా. తర్వాత ఎవరు పంపించారు? క్యాండిల్ అంటున్నారు చిలుకు నారాయణ, అనసూయ, యమున, జానకి బ్యాండ్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, హాయ్, గుడ్ ఈవినింగ్ చిరుబాబు, ఫ్రమ్ వరకాల వెంకటేశ్వర్లు గారు. ఓకే, కోకోనట్ అంటున్నారు. పాలం పాలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా మన ఫ్రెండ్స్ పంపించిన ఆన్సర్స్ ఉన్నాయి. మరి స్టూడియోలో సమయం చూస్తే 3 గంటలు వస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ వినాలి కదా, అందుకని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేశారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6.12 కోట్ల రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ రాత్రి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందడే సందడే ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. తల ఉంది గాని జుట్టు లేదు, కన్ను ఉంది గాని చూపు లేదు, ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ చాలా మంది. పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఓకే, తర్వాత ఎవరు ఎవరు పంపించారు? ముస్తాబాద్ నుండి సావిత్రి గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే పంపించారు చిన్ని. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. అనంతపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సరే నాగేంద్ర రేణుకమ్మ, వీరిద్దరు కూడా పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఆన్సర్ ఈజ్ లేదంటే అది అంటూ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు మధుర నుండి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అసలు ఏంటి, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏమో అంటున్నారు, వీరకనకరావు వీరభద్రాపురం నుంచి నేను చెప్తారు. ఏమో ఏమో ఏంటది ఏమో గుర్ర మెగరావచ్చు అన్నట్టు ఏమో అట ఆన్సర్ వచ్చి హాయ్ అంటూ పంపించారు. హాయ్, ఐఎమ్ లతా ఫ్రమ్ నెల్లూరు నుంచి, ఇప్పుడే ట్యూన్ చేసే అన్నయ్య అంటున్నారు. అవునా చెల్లెమ్మ, ముందు నుంచి వినలేదా? సరే, తర్వాత నుంచి ఆన్సర్స్ పంపించు. చిరుకు నారాయణ అనసూయ ఏమైనా జానకిపేట నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హలో సార్, మా ఊరి పేరు కొలిపరు, కొల్హాపూరా? ఓకే, కొల్హాపూర్ అట. ఓకే, నైస్, కొల్హాపూర్ నుంచి పంపించారా మీరు? కొబ్బరికాయ అంటూ పంపించారండి మాన్సూన్ బాబా గారు. హాయ్ చిరుబాబు గారు, ఈరోజు ఏమైందా? ఏమైంది ఏంటండి, కొన్ని సమాధానాలు ఏదో పిచ్చి పిచ్చిగా పంపిస్తున్నారండి వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు. చిత్రాల గ్రామం నుంచా చిన్నబాబు గారు? మీ అవునండి వెంకటాచారి గారు, మీ మెసేజ్ నాకు ఇప్పుడే వచ్చిందండి, రియల్లీ స్కిప్ అయిపోయింది అనుకుంటా. శ్రీరామదాసు కృపాచారి అనితా సాయి వర్షిత్ సాయి ఋత్విక్ గారు. ఓకేనా, కొన్ని స్కిప్ అయిపోతాయి. ఆన్సర్ సులచిన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే, తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు, ఏమిటంటే సూది, టెంకాయ కూడా రైట్ ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సందరే సందరి వింటున్నారు వీతివర్ ఆర్జే చిన్నబాబు. సందర్లో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 8662421414 నంబర్ కు వాట్సాప్ చేయండి.

మన ద్విచక్ర వాహనమైనా చతుర్చక్ర వాహనమైనా ఏ వాహనమైనా డ్రైవర్, ఐ మీన్ డ్రైవ్ చేసే డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ ఉంటేనే బస్సు నడుస్తుంది, లారీ నడుస్తుంది, కారు కూడా నడుస్తుంది. కానీ ఆ బస్సుకు డ్రైవరే లేడు. మరి అదే బస్ తెలిస్తే 8662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా నా ప్రశ్న? డ్రైవర్ లేని బస్సు ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662484 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్యో రాజే చిన్నబాబు. నారీ నారీ నడుమము రారి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసి సులాల్ పెంచిన సిరివెన్నెల గీతం.

చాందినీ చాందినీలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, డ్రైవర్ లేని బస్సు, అన్ని బస్సులకు డ్రైవర్ ఉంటాడు బట్ ఈ బస్సుకు డ్రైవరే లేడు, డ్రైవర్ లేకుండానే వెళుతుంది మరి. అదే బస్ తెలిసిందా? తెలిస్తే 8664241414 నెంబర్కు వాట్సాప్ చేయమన్నాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు ఎవరెవరు చాలా మంది పంపించారండి. ఎవరు చూద్దాం. ఎస్ హలో చిరబాబు గారు. హలో హలో అంటున్నారు. మీ పేరు? పేరైతే పంపించలేదు, అజ్ఞాత శ్రోత టైప్ చేస్తూ ఉన్నారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ముమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ జాబిలమ్మా అంట. ఓకే ఆన్సర్ ఇదండి, మీరు ఆడియో పంపిస్తే నాకు వినడానికి లేదండి. దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. స్కూల్ డ్రైవింగ్ అట, నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమ జవాబు రైట్ ఆన్సర్. పద్మజ గారు పంపించారండి, స్టాఫ్ ఫ్రమ్ కే చిన్నవటిపల్లి నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఓకే. పెడన్ నుంచి పంపించారు శశాంక్ గారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు వైజాగ్ నుంచి పంపించారండి రత్నం, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆన్సర్ వచ్చేసి హాయ్ లతా గారు, మోహన్ లతా మోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గారు నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ గారు కేశవ నాగారం, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవయ్య ముంత పెద్దన్న. తర్వాత కొప్పు మల్లేసు జూగు ఆదెప్ప, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు చిన్ని, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వరవకొండ నుండి ఈశ్వరమ్మ సారీ ఈశ్వరయ్య ఖాళీ బస్ అట. ఆ బస్సు ఖాళీదైనా సరే నడవాలంటే డ్రైవర్ ఉండాలి కదండి. ఈశ్వరయ్య గారు డ్రైవర్ లేకుండా ఖాళీ బస్సులు వెళ్తుందా? కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఆన్సర్ వచ్చేసి వెంకట చలపతి నాగిరెడ్డి గారు, రమేష్ గారు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ యమున జనకపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిన్నబాబు గారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ పంపించారండి నాగకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు శ్రీవిద్య గారు, సునంద గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఆన్సర్ రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు ఓకే. శ్రీనగర్ కాలనీ నుంచి నెల్లూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అజయ్ ఫ్రమ్ దేశ్రెడ్డిపాలే, దేశ్రెడ్డిపల్లెట గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతిలా భవనిపేట గ్రామ కామారెడ్డి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు నమస్తే అంటూ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి మీరు రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు. నిర్మల్ నవీన్ నరేష్ కృతిక్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు? లలిత్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. స్కిప్ నేను చేయడం కాదు, స్కిప్ అయిపోతుంటే. నేతాజీ మంజుల గోపి వీరంతా పంపించారండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి పంపించారు. కోలం బస్ అట, కోలం బస్ అందులో బస్ ఉంది కాబట్టి పంపించారా. నిజామాబాద్ విగ్లబద్ది నుంచి బ్రహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ చిన్న బస్సా, చిన్న బస్సు అయినా పెద్ద బస్సు అయినా డ్రైవర్ లేకుండా నడవదు కదా. ఖమ్మం నుంచి రామానిపేట రవికుమార్ గారు, దమ్మరాజు గారు వీరు పంపించారు చిన్న బస్సు అట. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఓకే రెడ్ బస్,

శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, మీరు పంపించారు ద మూన్. ఆన్సర్ ఎక్కడ? రోబో బస్ అట. ఆహా, రోబో తోలుతుందా? క్వశ్చన్ రిపీట్ చేయమంటున్నారు శ్రోత, ఎవరు? అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ ఎవరు? కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు మధురి నుండి. ఆన్సర్, ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ ఇక్కడండి. రైట్ ఆన్సర్ అట. ఆన్సర్ రైట్ ఆన్సర్. అబ్బా ఎంత తెలివి, నేను చదువుతూ ఫ్లోలో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి మధుర నుండి అని అంటానని ఇలా పెట్టారా? సూపర్ ఐడియా మీది. నెక్స్ట్ ఎవరు? శేషసాయి గారు, రోహన్ అండ్ సాయి దర్శన్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పంపించారండి. ఓకే, నరేంద్ర రేణుకమ్మ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరగల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి. బొమ్మ బస్ అట. అబ్బో, రిమోట్ బస్ అట. ఇది కూడా కరెక్టే కదా, రిమోట్ బస్కి డ్రైవర్ ఉండడు, బొమ్మ బస్కు డ్రైవర్ ఉండరు. సూపరో సూపరో. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఓకే, సుధాకర్ గారు. మీరైతే టైప్ చేసి డిలీట్ చేశారేంటండి? స్క్రూ డ్రైవర్ అట. అబ్బో, స్క్రూ డ్రైవర్ కాదు, డ్రైవర్ లేని బస్సు అన్నానండి. దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి గారు నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు? ప్రసూన గారు పంపించారండి గచ్చిబౌలి నుంచి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిన్నబాబు గారు, ద ఆన్సర్ ఈజ్ అంటూ నిక్కర్ నారాయణ దాడిగడప నుంచి. ఎయిర్ బస్ అట, ఎయిర్ బస్కి డ్రైవర్ ఉంటాడుగా పైలట్. ఆన్సర్ ఏంటి అంటే డ్రైవర్ లేని బస్సు సిలబస్. రైట్ ఆన్సర్ బాబు, మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. బ్యాట్ మొదట, టెన్నిస్ బ్యాట్ ఉంటుంది, క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఇలా బ్యాట్స్ అనే ఉంటాయి కదా. బట్ ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్తో అసలు ఆడలేం, ఏ గేమ్ కూడా ఆడలేం. ఆ బ్యాట్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: సందరి వింటున్నారు విత్యురార్జి చిన్నబాబు. క్రికెట్ బ్యాటు, టెన్నిస్ బ్యాటు ఇవి కానీ నేను అడిగినటువంటి బ్యాట్తో ఆట ఆడలేము. ఆట ఆడలేని బ్యాట్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారు చూద్దాం. రాజశేఖర్ రెడ్డి ఆదిన మండలం, చిన్నబాబు గారు సినిమా ప్రశ్నలు అడగండి అంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. నెక్స్ట్ కొలంబస్ అంటున్నారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. సూపర్ రైట్ ఆన్సర్ వీరు పంపింది కూడా. హాయ్ సార్, సుజాత గారు, శ్రీనివాసరావు గారు, దడ్డవరపాడు. ఆన్సర్ వచ్చేసి సిలబస్, ఇందాక ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్కి బ్యాట్ ఉంటుంది కాదన్నాను కండి నరేష్ గారు మోసపేట నుంచి. రాంగ్ ఆన్సర్. నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సరే. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కేదర్ వీరేశ్వర రాయలమండలి నుంచి రైట్ ఆన్సర్. కుజుమ అంబడి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల డిస్టిక్ నుంచి కౌస్తభం గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇనుమడుగు చెబ్రోలు, ఇనుమడుగు నుంచి చెబ్రోలు. రామకృష్ణ, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కావ్య, తేజ, వెంకి, సౌమ్య పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓహోహో, వివరంగా పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ దినేతుల్లా భావనపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సెలవస్ అంటున్నారు దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు నల్లగొండ నుంచి, చిత్రాల గ్రామం నుంచి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రవీంద్ర రెడ్డి గారు, శ్రీ ఎస్ సర్వేపల్లి. ఆన్సర్ వచ్చేసి ఎక్కడ

కెరీర్ డాన్సరే. బాలా కాదండి, బాల అన్నమాట, బిఏఎల్ఎల్ కాదు. నెక్స్ట్ నాగకుమార్ విజయవాడ నుంచి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కార్యక్రమం నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి, ఆన్సర్ వచ్చేసి టిబేట్ అట, బ్యాట్ ఉంది అందులో. పాలం పోలే ఆలగడ్డ తెలుదల నుంచి రైట్ ఆన్సర్ సిలబస్ అంటున్నారు ప్రీవియస్ క్వశ్చన్కి. అనురాధ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్రీవిద్య గారు, సునంద ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ అంటూ పంపించారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నేతాజీ మంజుల గారు, గోపి గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి నుంచి పంపించారు వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్, ఆన్సర్ తెలియదు అంటున్నారండి, ఎలాగా నేను చెప్తాను, మీరు నేమ్ కూడా పెడితే మంచిది కదా. ఇంగ్లీష్లో ఎలా అంటారు అలా అంటారు. అనంతపురం నుంచి రమేష్ మెకానిక్ చలపతిరావు గారు, నాగిరెడ్డి గారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీవారి జైనుద్దీన్ మిమ్మల్ని నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్ణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే ఆర్జీ చిన్నబాబు గారు అంటూ ఎర్మిళి సీతమలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నవీన్ రజిత దివిజ నిర్మల్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే పని సత్యశ్రీ తినాలి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి లక్ష్మి. ఓకే మా నేమ్స్ వచ్చేసి కుమారి, లక్ష్మి, ఓకే రంజనమ్మ గారు పంపించారు ఆన్సర్. ఆన్సర్ ఏదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. కోనసీమ డిస్టిక్ నుంచి పంపించారు సూర్యనారాయణరావు గారు, రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీకిల బజార్ నుంచి మన హరీష్ చౌదరి జానకి రాజు, రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమ జవాబు వచ్చి ఓకే రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద అనంతపూర్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఏకో భాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్ పంపించారు. గుండెగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఆడలేని బ్యాట్ ఏది అని అడిగాను కదా. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసుడు, గంగా భవాని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల, వీరు పంపించారు కొత్తగూడెం నుంచి, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పేరైతే పంపించలేదండి, అగ్నేత శ్రోత ఏదో వీడియోలు పంపిస్తున్నారు వీళ్ళు. కడప ముదులు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి, ఆన్సర్ ఇక్కడ చింతామణి సుధాకర్ గారు యాదవ్ వీరంతా పంపించారు ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుధాకర్ యాదవ్, రమణ యాదవ్ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ యమునా జానకపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆయన నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనం, వరజమ్మ వెంకట భవన భావన రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే. పాలం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్ని చదివేశానండి, ఇంకా ఏమీ స్కిప్ అవ్వలేదు. దోమల బ్యాట్ అండి, దీంతోనైతే ఆడలేము. ఓకేనా. జీకే ప్రశ్న జాగ్రత్తగా వినండి. కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ? గోదావరి జన్మస్థానం ఎక్కడ? ఆన్సర్ తెలిస్తే 8662421414 నంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ? 8662421414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు విత్యురాజు చిన్నబాబు. భయంకర చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆల్పించిన ఆత్రేయ గీతం వింటున్నారు సంగీతం చక్రవర్తి.

నారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, కేదిరి వీరేశ్వర రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా వైజాగ్ నుంచి పంపించారండి. రత్నమ్మ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నాగేంద్ర రెడ్డి గారు.

రైట్ ఆన్సర్ పంపించారు. రామన్నపేట ఖమ్మం రవికుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ ఇచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపత్రి గ్రామం నుంచి పంపించారు. సోమనాథం జనార్దనరావు వనిజమ్మ వెంకట భావన. తర్వాత మల్లికార్జున అభిరామ్ గారు పంపించారు ధర్మవరం నుంచి ఆన్సర్ ఇచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుఫ్రం కోవెలకుంట్ల నుంచి పంపించారు వీరు ఆన్సర్ ఇచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు తెనాలి నుంచి పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి అంటూ మోహన్ ఫ్రమ్ గుడివాడ ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సరే. అనంతపురం చంద్రత గారు రైట్ ఆన్సర్. వరకటి నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి ఆన్సర్ వచ్చేసి గన్నవరం తిరుపతి. మీ పేరే తిరుపతి, ఇంటి పేరా గన్నవరం? శ్రీనివాసరావు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు. గన్నవరం అనేది ఇంటి పేరట. ఓకే, లతా మోహన్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. కడప జిల్లా నుంచి బుద్ధుడు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు పంపించారు రైట్ ఆన్సర్. మహారాష్ట్రలోని అహో సారీ రమేష్ గారు, వెంకట చలపతి నాగిరెడ్డి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మీ పేరు పంపించట్లేదండి. ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ వీరైతే అజ్ఞాత శ్రోత. ఓకేనా, కలవందలపాడు గ్రామం నుంచి ఖాసిం బూతు సేవలు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడ సూర్యపేట డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్ర స్నేహపన జైనిద్ర రైట్ ఆన్సర్. ముంబై నుంచి పంపించారు వీరు. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద పెడన ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. తర్వాత మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గబ్బిలం అంటున్నారు ఇప్పుడు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారు బందరపల్లి నుంచి గండం అంకయ్య గారు రైట్ ఆన్సర్. ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గునిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామశెట్టి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ పంపించారండి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు వైవి యూనివర్సిటీ కడప నుంచి పంపించారండి జగదీష్ గారు రైట్ ఆన్సర్. నేతాజీ మంజుల సచ్చివేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ప్రదీప్ అనంతపురం నుంచి. నెక్స్ట్ చిన్నబాబు గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. నారాయణ గారు నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి. మీ పేరే అలా ఉందండి లేకపోతే కా? ఓకే, వారి పేరే అలా ఉందేమో. మహారాష్ట్రలో స్టార్టింగ్ మీరు ఆన్సర్ పెట్టకండి. మహమ్మద్ దినేతల్లో భావన ప్రక్రియ కామారెడ్డి తెలిసి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నుంచి మస్తాన్ వలి ఫాతిమా జవాబు వచ్చేసి రైట్ ఆన్సర్. భాస్కర్ పెన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజీ వెంకటేశ్వరి వరలక్ష్మి కృష్ణమ్మ చిత్రాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ముద్దునూరు నుంచి పంపించారండి అజ్ఞాత శ్రోత రైట్ ఆన్సర్ పంపించారు కూడా. హలో.

నాగేంద్ర రేణుక అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తరువాత రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గోదావరి జన్మస్థలం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. లత ఫ్రమ్ ఉయ్యూర్ వివరంగా పంపించారు వీరు. నెక్స్ట్ మనోజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరికి కూడా. నెక్స్ట్ నాగకుమార్ గారు మీరు పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు వీరు. కుమారి లక్ష్మి మానస వీరి పేర్లట రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నందన్ జగదీశ్వర లక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. సార్ జనరల్ క్వశ్చన్స్ ఒకటి అడగండి. జనరల్ క్వశ్చన్ కాదు ఇది, జనరల్ జీకే కదా. పంతారి శ్రీనివాసరావు గారు యాకో భాష నూర్జహాను రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్నీ ఇవేనట. నరేష్ వారి ముసాపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి రామాంజనేయులు వనిత త్రిష నారాయణి నారాయణి అశ్విని అశ్విని గారు నారాయణి అట. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. జగదీష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ లైక్ మహారాష్ట్రలోని ఆన్సర్ గుంప రమణ చిరునామా పాతకొట్టం గ్రామం కోటనందూరు కాకినాడ జిల్లా నుంచి. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాండ్రాయిపేట నుంచి రేడియో వింటున్న వారికి హాయ్ చెప్పండి. రేడియో వింటున్న శ్రోతలందరికీ, జాండ్రాయిపేటలో ఉన్న శ్రోతలందరికీ హాయ్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు హాయ్ చెప్పమంటున్నారండి. నవీన్ రజిత నిర్మల్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏమి సార్ అందరి పేర్లు చదువుతారు, నా పేరు చదవట్లేదు, ఏమి సార్ అంటున్నారు. ముద్దునూరు నుంచి మహారాష్ట్రలో సిలబస్ కడప ముద్దునూరు నుంచి అన్నారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఉన్న త్రయంకుముఖం అంటున్నారు. సారీ మరి మీ పేరు ఎక్కడ పెట్టారండి, ఎక్కడని చూడండి. పేరు పంపించాలండి, మీరు పేరు పంపించుకుంటే ఎలా. సుధాకర్ యాదవ గోదావరి నది జన్మస్థలం ఎక్కడని అడిగాను కదా. ఓకే, ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. చిరుకు నారాయణ అనసూయ జనం జనకపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిక్కర నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా మా బ్యాచ్లో ముగ్గురు నారాయణలు ఉన్నారండి, నా పేరు నిక్కర నారాయణ అంటారు నన్ను అంటూ పంపించారు. అంతేలే, ఇద్దరు ముగ్గురు ప్రసాదులుంటే మరి ఆ ప్రసాద్కి పెళ్లి కాదు, పెళ్లి కాని ప్రసాదు అంటారు కదా ఆ సినిమాలో గుర్తొచ్చింది. తర్వాత జానకీరావు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. నందిగామ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వరం. గోదావరి జన్మస్థానం నాసిక్ మహారాష్ట్రలోనే ఉందన్నమాట. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? సినిమాకు సంబంధించిన ప్రశ్న. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదట తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ తెలిసిందా? వెంటనే వాట్సాప్ చేయండి 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైంది కదా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. సందరే సందరి వింటున్నారు వీతివరాజే చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాంద్రే సాంద్రేలో చివరి గడిన ప్రశ్న ఏమిటి అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం.

జానకీరామ్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి. కేదరి వీరేష్ రాజలమండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు అంటున్నారు మాధవి ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి. నేను చెప్తాను నెక్స్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారండి శివాజీ.

నగర్ నుంచి నాగకుమారి విజయవాడ నుంచి శివాజీ. ఓకే, తర్వాత ఎవరు చూద్దాం? సోమనాథం జనార్దనరావు, వనితమ్మ, వెంకట భావన వీరంతా పంపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? తిరుపతి నుంచి పంపించారండి. శ్రీనివాస గన్నవరం నుంచి పంపించారు, తిరుపతి నుంచి, రైట్ ఆన్సరే. మార్కాపురం నుంచి ఎవరి దగ్గర నుంచి? టైలర్. టైలర్ మస్తాన్ వలి గారు పంపించారు. పాతిమ మస్తాన్ వలి, పాతిమ బి నరసింహారెడ్డి రైట్ ఆన్సరే పంపించారు. ఇంకా ఎవరు? పాలూజి గోపాలకృష్ణాచారి గారు నాయుడుపేట నుంచి పంపించారు. దమ్మోజి మండలం భద్రాద్రి కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అంకియ నాగేశ్వరరావు గారు పంపించారు. నిక్కర నారాయణ గారు, అక్కిని నాగేశ్వరరావు గారట. నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి, వారు కాదండి నేను చెప్తాను, కర్నూలు జిల్లా గురికల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కొన్ని రోజుల కిందట ఈ క్వశ్చన్ అడిగారండి, అనంతపురం నుంచి. ఓకే, నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ మేమందరం వెతుకుతున్నది ప్రశ్నల కోసం. అక్కడే అక్కడ దొరికేవన్నీ ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. నాకు కూడా అది ప్రశ్న దొరికింది. ఓకేనా? సోఫియా గారు గొల్లపూడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు? ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు నీలగిరి మోహన్ గారు గుడివాడ నుంచి. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జనకపేట నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? పంతాటి శ్రీనివాసరావు, గంగా భవానీ, మోరిపాలెం నుండి కోనసీమ జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం? సంజీవ నగర్ కొత్తగూడెం నుంచి పంపించారు నరసింహారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు అండి తేజస్విని గారు జగ్గేపేట నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు. మరి సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది కదా. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలన్నదే తన లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో గుంటూరు జిల్లా పతిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు. గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్లు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వివరించారు. పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మొమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి 50% మించకూడదని స్పష్టం చేసింది. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సంద్రీ సదరిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి దానికైతే ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వారు ఎవరు? ఎవరు? దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ దేవిక రాణి అంటున్నారు. కలవందలపాడు గ్రామం కాసి ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా సమాధానం దొరసత్రం మండలం నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. వీరికి కూడా రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బీవీ నగర్ నుంచి పంపించారు షేక్ మబీన్ అండ్ ద షేక్ మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ నాగేంద్ర పంపించారండి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్యా బ్రదరూరు కడపల నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లత మోహన్ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి వీరు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ ఎనిదిల భావరి ప్రకారం కామారెడ్డి రెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అర్థం కాలేదు. అనంతపురం నుంచి శ్రీ విద్య గారు పంపించారు రైట్ ఆన్సర్. దాసరి ఓకే టీచర్స్ కాలనీ నుంచి పంపించారు వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కిషోర్ నంద్యాల నుంచి పంపించారు కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నరసింహారెడ్డి పాలెం పోలయ్య ఆలగడ్డ నందిల నుంచి ఆన్సర్ కూడా కలిపి చదివేస్తున్నారండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బాద్షా ఓకే వెంకట్ వీరు పంపించారు దమ్మయ్యగూడ నుంచి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి పంపించారు ఆన్సర్ వచ్చి. ఆహా వాళ్ళు చెప్పారా ఆన్సర్ రైట్ ఆన్సరే చింతాటి సుధాకర్ యాదవ్ గారు బుద్ధునూరు కడప నుంచి ఇప్పుడు పంపించారు మీ పూర్తి పేరు ఓకేనా. ఇప్పుడు దాకా పంపించారు చూసుకోండి ప్రీవియస్ మీరు పంపిన వాట్సాప్ మెసేజెస్. నెక్స్ట్ లతా ఉయ్యూరు రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ మరలా పంపారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారండి ఆన్సర్ వచ్చేసి ముందు పంపిస్తున్నారండి అందుకని కొంచెం ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరు పంపించారండి? హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారండి. పేరు వచ్చేసి వర్ణిక గారా రైట్ ఆన్సరే. క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారు చిన్నబాబు. సత్యవేడు తిరుపతి నుంచి నేతాజీ మంజుల సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి ఏఎన్ఆర్ అంటున్నారు జగదీష్ గారు కాదండి శివ సాంబశివరావు గారు దక్షిణ చిరువల్ల అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నవీన్ రజిత దివిజ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు థ్యాంక్ యూ అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్కి వచ్చిందా కాదు నేను ఆన్సర్ చెప్తానాగండి. తర్వాత ఎవరు? మోహన్ రావు గారి లీలావతి గారి హేమప్రియ అమృత కప్పల దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు. మోహన్ మహమ్మద్ నయీం గారు నేను చెప్తాను ఆన్సర్. హాయండి చిన్నబాబు అంటూ కోల నాగలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. సూపర్ ప్రశ్న అడిగారండి థ్యాంక్ యూ సార్ అంటున్నారు. ఎవరు? జనార్దనం వణిజమ్మ వెంకట భావన సోమనాథం. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్ ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ విబి అంటూ పంపించారు హరికృష్ణ హరికుమార్ గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ నరేష్ మెర్సీ మీ షో బాగుంది మా పేర్లు చదవట్లేదు అంటూ

0: వెల్గర్ గా పంపిస్తున్నారండి నరేష్ గారు మూసాపేట నుంచి. మీ షో బాగుంది హాయ్ అంటూ, ఇవే క్రికెట్ బ్యాట్ అంటూ అర్థం పర్థం లేని సమాధానాలు పంపిస్తున్నారు, అందుకే స్కిప్ చేస్తున్నాను. మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే రైట్ ఆన్సర్ చదువుతాను, కానీ అక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు, మీరు అలా పంపించకండి. నెక్స్ట్ నాగర్ కర్నూల్ జిల్లా నుంచి, మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా అంటూ రైట్ ఆన్సర్. చేబ్రోల్ నుంచి సుస్మిత గారు, చెంబోలు సుస్మిత గారు సిడ్నీ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు వీరు, నాగలక్ష్మి కాదని నేను చెప్తాను. ముస్తాబాద్ నుంచి శ్రీదేవి చిన్ని గారు పంపించారు రైట్ ఆన్సర్. ఆడియో పంపిస్తున్నారండి సమిత గారు, తిరుపతి నుంచి పంపించారండి రైట్ ఆన్సరే. ఆడియో సైతం మాకు అర్థం కావండి. ఆన్సర్ ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి బిఎన్ రెడ్డి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నరేష్ మెర్సీ రోజా శిరీష వీరంతా పంపారు. ఇప్పుడైతే వచ్చింది నాకు చివరి ఆన్సర్ నాగేశ్వరరావు అంటున్నారు మోసపేట నుంచి. కాదండి చెప్పేసాను ఆన్సర్, ఇంకెవరు పంపకండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధ ఇనమడుగు నుండి పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్టూడియోలో సమయం చూస్తే 4 గంటల 8 నిమిషాలు దాటి 34 సెకండ్లు. మరి వివిధాలోకి వెళదాం. వివిధాలో ఏ చిత్రంలోని పాటలు విందామో చెప్పే ముందు ఒక పాట అయితే విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించినటువంటి జొన్న విత్తుల రామ లింగేశ్వరరావు గీతం, మణి శర్మ సంగీతం, రాధాగోపాలం చిత్రం నుంచి.
1: జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముత్తులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంతగా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా.

ఆస్ట్రేలియా సమయం చూస్తే 4:14 దాటి 3 సెకండ్లు. వివిధ ప్రోగ్రామ్ లో ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా, నువ్వే కావాలి. ఈ చిత్రం నుంచి అంటే ఈ సినిమా నుంచి మనమైతే అన్ని పాటలు వినద్దాం. కోటి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఈనాటి వివిధ ప్రోగ్రాంలో వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
5: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 14 సెకండ్లు. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోత్ తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM శ్రోతలకు నమస్కారం. ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా పాటల పరవళ్ళు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జయప్రకాష్ నారాయణ్ గారు మరియు సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి విశేషాలు తెలుసుకుంటూ కొన్ని పాటలు విందాం. ముందుగా జయప్రకాష్ నారాయణ్ గారి జయంతి గురించిన విషయాలు. జయప్రకాష్ నారాయణ్ గారు 1902 అక్టోబర్ 11వ తేదీన బీహార్లోని సీతాబ్ధియారా గ్రామంలో జన్మించారు. ప్రజలు ఆయన్ను గౌరవంగా లోక్ నాయక్ అని పిలుచుకుంటారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అగ్రగామి పాత్ర పోషించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో హజారీబాగ్ జైలు నుంచి తప్పించుకుని రహస్యంగా ఉద్యమం నడిపిన వీరుడు మన జయప్రకాష్ నారాయణ్ గారు. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఒక పాట విందాం. సుస్వాగతం ఈ చిత్రం కోసం మనో జయచంద్రన్ మరియు మణికిరణ్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం

మీరు వింటున్నారు పాటల పరవళ్ళు కార్యక్రమంలో. ఈరోజు జయప్రకాష్ నారాయణ్ జయంతి మరియు సాలూరు రాజేశ్వరరావు గారి జయంతి గురించిన కొన్ని విషయాలు. జయప్రకాష్ నారాయణ్ గారు సర్వోదయ మరియు భూధాన్ ఉద్యమాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి వినోబాభావే ప్రారంభించిన భూధాన్ మరియు సర్వోదయ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1970 సంవత్సరంలో నిరంకుశ పాలన, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువతతో కలిసి సంపూర్ణ విప్లవం ఉద్యమాన్ని నిర్మించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కీలక మలుపుగా నిలిచారు. ఆయన దేశ సేవకు గుర్తింపుగా 1999 మరణానంతరం ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును ఇచ్చి గౌరవించింది. 1965 మెగసెస్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమం ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. మిర్చి చిత్రం కోసం కైలాష్ కర్పాణి పాట వింటారు.

లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ వ్యక్తిత్వం, ఆలోచన సరళి మరియు భారత రాజకీయ యవనికపై ఆయన వేసిన ముద్రకు సంబంధించిన మరికొన్ని విశేషాలు విందాం. విద్యాభ్యాసం మార్క్సిజం నుంచి గాంధేయవాదం వైపు ప్రయాణం. అమెరికాలో ఉన్నత చదువులు చదివేటప్పుడు స్వదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చదవడం ఇష్టం లేక కష్టపడి అమెరికా వెళ్ళి బర్కిలీ విస్కాన్సిన్ విశ్వవిద్యాలయాల్లో సోషియాలజీ అభ్యసించారు. అక్కడ చదువు ఖర్చుల కోసం పండ్ల తోటల్లో పనులు, హోటల్లో పాత్రలు కడగడం వంటి శ్రమతో కూడిన పనులు చేశారు. మార్క్సిజం ప్రభావం. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ రచనలు చదివి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అయితే భారత్కు తిరిగి వచ్చాక మహాత్మాగాంధీ సాన్నిహిత్యం, ఆయన ఆలోచనలతో ప్రభావితమై గాంధేయవాద అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు, సిఎస్పి. 1934 రామ్ మనోహర్ లోహియా మరియు ఆచార్య నరేంద్రదేవ్ వంటి నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలోనే వామపక్ష భావజాలం గల కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. జవహర్లాల్ నెహ్రూతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ స్వాతంత్ర్యానంతరం నెహ్రూ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టాలని వచ్చిన ఆహ్వానాలను నిస్వార్థంగా తిరస్కరించారు. 1970 మధ్యప్రదేశ్లోని చంబల్ లోయను గడగడలాడించిన మోహర్ సింగ్, మాధో సింగ్ వంటి వందలాది మంది క్రూర బందిపోట్లతో జేపీ స్వయంగా చర్చలు జరిపారు. ఆయన పిలుపు నైతిక ప్రభావానికి తలవంచి వందలాది మంది బందిపోట్లు ఆయుధాలను విడిచిపెట్టి గాంధీజీ చిత్రపటం ముందు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇది ప్రపంచ నేర చరిత్రలోనే అరుదైన శాంతి పరిణామం. కార్యక్రమం ఇప్పుడు మరో పాట విందాం. జల్సా సిద్ధం కోసం బెన్నీ మరియు ప్రియా పైన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రీశంకర్ నారాయణ గారు 1975 ఎమర్జెన్సీ కాలంలో ఆయన చండీగఢ్లో నిర్బంధించారు. అనారోగ్యంతో కిడ్నీలు దెబ్బతిన్నప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేశారు. 1977 ఎన్నికల సమయంలో భావజాల వైరుధ్యాలు ఉన్న ప్రతిపక్ష పార్టీ అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి జనతా పార్టీ స్థాపనలో మార్గదర్శకుడిగా నిలిచారు. స్వతంత్ర భారత చరిత్రలో కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడటానికి ఆయనే ప్రధాన రూపశిల్పి. కేంద్రంలో అధికారం వచ్చినప్పటికీ ఆయన ఏ పదవిని స్వీకరించకుండా రాజకీయ ఋషిగా ప్రజా సంక్షేమానికే అంకితమయ్యారు. ఇది ఆయన జయంతి గురించిన కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. జనతా గ్యారేజ్ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ మరియు విజయప్రకాష్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈనాటి పాటల పరవళ్ళు ఈ కార్యక్రమంలో సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి గురించి కొన్ని విషయాలు విందాం. 1922 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా శివరాంపురంలో జన్మించారు. ఈయన బాల్యం నుంచే కర్ణాటక హిందుస్థానీ సంగీతాల్లో ప్రావీణ్యం సంపాదించారు. అతి పిన్న వయస్సులోనే సినీ రంగంలో అడుగుపెట్టి 5 దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళ్ మరియు కన్నడ చిత్రాలకు అసమానమైన సంగీతాన్ని అందించారు. శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని మేళవించి తెలుగు పాటకు కొత్త రాగాల సొగసులను అందిన ఘనత ఈయనదే. లలిత గీతాలకు సినీ మాధ్యమంలో ప్రాణం పోశారు సాలూరి రాజేశ్వరరావు. కార్యక్రమం ఇప్పుడు ఒక పాట విందాం. పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగ వైభవానికి నిలువెత్తిన దృశ్యమైన సాలూరి రాజేశ్వరరావు గారి జీవితం, ప్రతిభ మరియు సంగీత శైలికి సంబంధించిన మరికొన్ని విశేషాలు.

బాల మేధావి, తండ్రి సాలూరి సన్యాసి రాజు ప్రముఖ మృదంగ విద్వాంసులు. ఆయన వద్ద సంగీత పాఠాలు నేర్చిన రాజేశ్వరరావు 4 ఏళ్ల వయసులోనే తాళ జ్ఞానాన్ని ప్రదర్శించి 7 ఏళ్లకే వేదికలపై హార్మోనియం వాయించేవారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే 1934 నాటి రాధాకృష్ణ అనే పౌరాణిక చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించి పాటలు పాడి నటించారు. ఆ తర్వాత ఉత్తర గోగ్రహణం, భక్త జయదేవ వంటి చిత్రాలలో కూడా నటించారు. గాయకుడిగా ఆయన స్వయంగా అద్భుతమైన గాయకుడు. శాస్త్రీయ గమకాలు, స్పష్టమైన ఉచ్చారణతో పాడేవారు. మాయాబజార్ చిత్రంలో లాహిరి లాహిరి లాహిరి పాటలో పివి శ్రీనివాస్తో పాటు ఒక చరణాన్ని పాడారు. సంగీతంలో వినూత్న ప్రయోగాల గురించిన విషయాలు, శాస్త్రీయ రంగాలకు క్లిష్టమైన కర్ణాటక హిందుస్థానీ రాగాలను సామాన్య శ్రోతలకు సైతం సులువుగా అర్థమయ్యేలా లలిత సంగీత ధోరణిలో అందించడం ఆయన ప్రత్యేకత. వెస్టర్న్ జాజ్ మరియు ఇండియన్ క్లాసికల్, పాశ్చాత్య జాజ్ మరియు వాల్స్ బీట్లను భారతీయ శాస్త్ర సంగీతంతో కలపడంలో ఆయన ఆద్యుడు. మిస్సమ్మ చిత్రంలోని బృందావనమది అందరిది లేదా అప్పు చేసి పప్పు కూళ్ళని పాటలలో ఈ ప్రయోగాల శ్రేణి స్పష్టంగా కనిపిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. మల్లేశ్వరి చిత్రం కోసం పి భానుమతి పైన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఎస్ రాజేశ్వరరావు గారు, మల్లీశ్వరి, విప్ర నారాయణ, మిస్సమ్మ, భక్త ప్రహ్లాద, అప్పచేసి పప్పుకోడు, డాక్టర్ చక్రవర్తి, అమరశిల్పి చక్కన్న, కురుక్షేత్రం వంటి ఎన్నో ఆని ముత్యాలు లాంటి చిత్రాలకు స్వరాలు సమకూర్చారు.

ఈయనకు కళారంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఆయన ఒక యుగ పురుషుడు. ఈ మహనీయుల స్మృతులకు నివాళులర్పిస్తూ ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి అంశం, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో భాగంగా 1688 ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్రైన్ క్లర్క్స్, టికెట్ క్లర్క్స్, అకౌంట్స్ క్లర్క్స్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. విద్యార్థులు ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2ల ఆధారంగా ఎంపిక చేశారు. పూర్తి సమాచారం కోసం www.rrbapply.gov.in/ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మరో నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ద్వారా 163 ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. వీటికి దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 27 వరకు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. వీటిలో డిప్యూటీ కలెక్టర్ 11, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ 14, డిఎస్పీ 39, డిఈఓ 14, ఆర్టీఓ 3, రిజిస్ట్రార్ 15, మున్సిపల్ కమిషనర్ మరియు అసిస్టెంట్ ఎయిడెడ్ ఆఫీసర్ మరియు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు. మొత్తం 163 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు విద్యార్థులు బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ మరియు బీఈ బీటెక్ తదితర విద్యార్థులు కలిగి ఉన్నవారు అర్హులు.

అభ్యర్థుల వయసు, ఫీజు వివరాలు, ఎంపిక విధానం మొదలైన పూర్తి సమాచారం కోసం www.appsc.gov.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని మనవి. మరో నోటిఫికేషన్, ITBPF ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ పోస్టుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 126 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పోర్ట్స్ కోటా కింద వీటిని భర్తీ చేశారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ బట్టి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు స్పోర్ట్స్ ట్రైనింగ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదు. పే స్కేల్ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.recruitment.itbbpolice.nic.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకుంటారని మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో. ఇప్పుడు ఇవ్వండి తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు. H1B వీసా దుర్వినియోగం కింద పలు యుఎస్ మరియు భారత ఐటీ కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. H1B వీసాపై యుఎస్కు వెళ్లేవారు గ్రీన్ కార్డుకు అప్లై చేసుకోలేరు. సాహిత్యంలో కెనడా రచయిత్రి ఆన్ కార్సన్కు నోబెల్ పురస్కారం దక్కింది. లద్దాఖ్లో భారత్ తొలి హై ఆప్టిట్యూడ్ స్నో లెపర్టీ సఫారీ ప్రారంభం. రుంబక్ మరియు షాంక్ ఉలే ప్రాంతాల్లో ఈ సఫారీ ఉంటుంది. ఇక అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉమెన్స్ డబుల్స్ విజేతగా సహజ యామల్లపల్లి డైఎల్ జార్జి వీరు. డిసెంబర్ 5న ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 5న ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ చర్యలు. ఆయిల్ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండో ఏర్పాటు చేసింది. ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18% రిజర్వేషన్ కల్పించింది. ఇక ఆర్బీఐ వడ్డీ రేట్లను 0.25% పెంచడంతో రెపో రేటు 5.50% చేరింది. ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఇదే తొలిసారి. కెమిస్ట్రీ విభాగంలో ఈసారి హెన్రీ కెగన్ మరి కెన్సో సోయిలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఆల్జీబ్రా నంబర్ థియరీలో కృషికి గుర్తింపుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సికు చెందిన ప్రొఫెసర్ మహేష్ కాగ్డేను ప్రతిష్టాత్మక రామానుజన్ ప్రైజ్ వరించింది. ఇక బెల్జియన్ సైంటిస్ట్ ఫ్రాన్సిస్ హోల్జన్ను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక మెడిసిన్

సిన్లో ఇప్పటికే ముగ్గురికి నోబెల్ దక్కింది. ఐఏఎఫ్ కొత్త చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. అక్టోబర్ 31న ఏపీ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్గా 3 ఫార్మాట్లుగా హర్మన్ప్రీత్ గుడ్ బై, కొత్త కెప్టెన్గా స్మృతి మందనాకు బాధ్యతలు. సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మరియు జస్టిస్ సునీత అగర్వాల్ మరియు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నియమితులయ్యారు. ఆప్టోజెనెటిక్స్ న్యూరో సైన్స్పై పరిశోధనలకు కార్ల్ డిసోరెత్ మరియు పీటర్ హెగెమన్ జార్జ్ నెగెల్కు నోబెల్ పురస్కారం దక్కింది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్క్లో చీతల సంఖ్య 60కి చేరింది. ఇందులో 41 భారత్లోనే జన్మించాయి. అక్టోబర్ 5 నుంచి ఆర్బీఐ మానిటర్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 7వ తారీఖు వరకు ఎంపీసీ కొనసాగింది. ఓ ఆర్థిక సంవత్సరంలో కనీసం 4 సార్లు దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఏషియన్ గేమ్స్లో అత్యధిక మెడల్స్ 3570 సాధించిన దేశంగా చైనా నిలిచింది. 1982 నుంచి జరుగుతున్న ఈ గేమ్స్లో చైనానే టాప్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నిర్మించనున్న బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏషియన్ గేమ్స్లో భారత్కు 85 మెడల్స్ దక్కాయి. ఇందులో 21 గోల్డ్, 27 సిల్వర్, 37 బ్రాంజ్ గెలుచుకున్నారు. కాగా 2023 ఏషియన్ గేమ్స్లో భారత్కు 107 మెడల్స్ వచ్చాయి. గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీ అమలు చేయనున్న 2వ రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించిన తొలి మహిళా గోల్ఫర్గా ప్రణవి వుర్స్ రికార్డు పొందారు. ఏషియన్ గేమ్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో భారత్కు రజతం. 1962 తర్వాత ఇండియన్ రెజ్లర్ నితేష్ శివాచ్కు మెడల్ దక్కింది. సెప్టెంబర్లో 2.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు జరిగాయి. తెలంగాణలో 5327 కోట్లు, ఏపీలో 3599 కోట్లు వసూలు జరిగాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి కొత్త ఎండి సీఈఓగా అనుప్ బాగ్జీ నియామకం జరిగింది. అక్టోబర్ 27న బాధ్యతలు స్వీకరిస్తారు. 3 ఏళ్ల పాటు పదవీకాలం ఉంటుంది. ఏషియన్ గేమ్స్లో 400 మీటర్ల హార్డిల్స్లో సంచలనం సృష్టించిన భారత రన్నర్ విద్యా రామరాజ్ 54.75 సెకండ్ల టైమింగ్తో పిటి ఉష 55.42 సెకండ్ల ఉన్నటువంటి రికార్డును బ్రేక్ చేసింది. హార్డిల్స్ జావలిన్ త్రోలో భారత అథ్లెట్లు యశ్వీర్ సింగ్ సిల్వర్, రోహిత్ యాదవ్కు బ్రాంజ్ పథకాలు లభించాయి. ఇక ఉమెన్స్ 25 మీటర్ల పిస్టల్లో తెలంగాణ యువతి ఇషా సింగ్కు సిల్వర్ మెడల్ దక్కింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రైలును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వన్డేలో అత్యధిక వేగంగా 15 వేల పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లీ రికార్డు పొందాడు. ఒకే దేశంలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా అరుదైన ఘనత సాధించారు. ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ స్క్వాష్లో సిల్వర్ గెలిచిన తొలి భారత ప్లేయర్గా నిలిచిన అనాహత్ సింగ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఐఏఎస్ మందీప్ భండారి నియామకం జరిగింది. తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు దక్కింది. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ గెలిచిన భారతీయ పురుషుల మరియు మహిళల కబడ్డీ జట్లు. ఏషియన్ గేమ్స్లో మారథాన్లో 44 సంవత్సరాల తర్వాత భారత రన్నర్ పావన్ బర్వాల్కు సిల్వర్ మెడల్ దక్కింది. చివరిగా 1982లో హోసూర్ కుక్కుప్ప సీతారాన్కు బ్రాంజ్ మెడల్ దక్కింది. ఇక సిఆర్పిఎఫ్ కోబ్రా యూనిట్ ఐజీగా ఐపీఎస్ ఆఫీసర్ సంజుక్త పరాశర్ ఈ బాధ్యతలు తీసుకున్న తొలి మహిళగా రికార్డు పొందారు. నేషనల్ సైన్స్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ సేతురామన్ పంచనాథన్కు
ఆర్ధర్యం.

బ్యూచే అవార్డు దక్కింది. 2000 రూపాయల పైన యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్

నిర్వహించిన బ్రిక్స్ కూటమి అక్టోబర్ 3న అమరావతిలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026న జరిగింది. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2040 కల్లా చంద్రుడి పైకి భారతీయుడిని పంపుతామన్న మోదీ ప్రకటించారు. ఇక దులీప్ ట్రోఫీ 2026 విజేతగా ఈస్ట్ జోన్ 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్షిప్గా నిలిచింది. మహిళల T21 క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్గా శ్రీ చరణి పేరుగాంచారు. ఇక సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ సమావేశానికి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ దూరమయ్యారు. ఇవి కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. బంగారం చిత్రం కోసం ఉదిత్ నారాయణ మరియు అనురాధ శ్రీరామ్ పైన పాట వింటారు. సంగీతం విద్యాసాగర్.

శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనస్సు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు, మీ పేరు, ఊరు, చిత్రం పేరు, నచ్చిన పాటను టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు. మీరు వింటున్నారా యువవాణి యువజనుల కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు. ఇక 20వ రోజ్గార్ మేళాలో నియమితులైన 51,000 మందికి పీఎం మోదీ అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాల్గొన్నారు. మొత్తం 20 ఎడిషన్లలో కేంద్రం 12.75 లక్షల అపాయింట్మెంట్స్ లెటర్స్ అందించింది. 2026-27 భారత్ జీడిపి గ్రోత్ రేటు అంచనాను 6% నుంచి 7% పెంచిన మూడీస్ రేటింగ్స్. 27వ SCO మినిస్టర్స్ సమ్మిట్ సెప్టెంబర్ 17 కజకిస్తాన్లోని డుషంబేలో జరిగింది. మీరు ఇంతవరకు గత వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించిన విషయాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరోసారి 08596223393. ఫోన్ నెంబర్ మరోసారి 08596223393. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. అనంతరం తెలుసుకుందాం రండి ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యేక ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు, మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622333. ఫోన్ నెంబర్ మరోసారి 0859622333. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తలు వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారత దిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: అడవితల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనుల్ని మంజూరు చేశాం. అడవితల్లి బాట రహదారులకు దాదాపు 2 రెట్లు ఖర్చు అవుతుంది. మన గిరిజన సమగ్ర అభివృద్దికి చేరువచ్చే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
2: రాష్టంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు

0: డిఓఎంఎస్ నెంబర్ 15 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల రూపాయల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా దేశ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 5 ఏళ్లలో దేశంలో వందలాది స్పేస్ టెక్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆజ్ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాజా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్టంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని

0: వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా, ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: ఆర్బిఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాన్ చ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చ న్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖాజనపదే బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః 23-20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యకాణాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 77,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రైల్ స్థానకానాం నవీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరే తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
6: దిస్ ఇస్ ఎ హిస్టారిక్ డే ఫర్ తమిళనాడు. టుడేస్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ ప్రాజెక్ట్స్ వర్త్ 13,000 కరోడ్ రూపీస్. వి ఆర్ ఇనాగరేటింగ్ మెనీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ లేయింగ్ ఫౌండేషన్స్ ఫర్ న్యూ వన్స్. సమ్ విల్ మేక్ డైలీ ట్రావెల్ ఈజియర్, అదర్స్ విల్ స్ట్రెంగ్థన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ టుగెదర్. They will create job for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
5: Sah avochat yat etaihi padakramaihi samparka vyavastha sudridha bhavishyati. Udyoga vyaparayohu vistarah sampatsyate, rajyasya yuvabhyascha nutanaha udyamavasaraha srijyante. Janasevayam swakiya yatram sansmaran Shri Modina ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000-2,000తమస్య వర్షస్య అక్టోబర్ మాసె గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథ గ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయ

0: సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః, ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహణాతి. ప్రధానమంత్రిణా ఐఐటీ మద్రాస్ పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రైల్ ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 900 కోటి రూప్యకై అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. అద్య సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి, సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మయపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: నవదినాత్మకః నవరాత్ర మహోత్సవః అద్య మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారబ్ధః. అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమ దినే మాతుః దుర్గాయాః శైలపుత్రీ రూపస్య అర్చనా విధీయతే. హిమాలయతనయా శైలపుత్రీ శక్తిం స్థైర్యం నవారంభం చ ద్యోతయతి. శ్రద్ధాలవః దేశస్య ప్రసిద్ధేషు దేవి మందిరేషు దర్శనార్థం గచ్చంతి. అత్రావసరే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ దేశవాసిభ్యః నవరాత్ర పర్వణః శుభకామనాః దత్తవంతౌ. రైల్వే చయన పరిషదా 26వ 2000తమస్య స్నాతకస్తరీయ నియుక్తయే అధిసూచనా ప్రకాశితా. రైలమంత్రాలయేన సూచితం యత్ 48500 స్నాతకస్తరీయ పదానాం కృతే ఇయం చయన ప్రక్రియా ఆయోజ్యతే. రైలమంత్రాలయస్య వివరణానుసారం అస్యాం నియుక్తి ప్రక్రియాయాం చత్వారః ప్రముఖ సంవర్గాః సమావిష్టాః. ఏషు ముఖ్య వాణిజ్యిక సహ యాత్రాపత్ర పర్యవేక్షకః, వస్తుయాన ప్రబంధకః, కనిష్ట లేఖా సహాయక సహ టంకకః అథ చ వరిష్ఠ లీపిక సహ టంకకః ఇత్యాదీని పదాని అంతర్భవంతి. అస్యాః ప్రక్రియాయాః కృతే అంతర్జాల మాధ్యమేన ఆవేదన గ్రహణం అక్టోబర్ మాసస్య 8వ దినాంకే ప్రారబ్ధం. యోగ్యాః అభ్యర్థినః చ ఆగామి మాసస్య 6వ దినాంకం యావత్ స్వ ఆవేదన పత్రాణి ప్రేషయితుం శక్నువంతి. గతదినే పూర్వోపాయరూపేణ నిగడితాః సిజెపి సమూహస్య నేతారః అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రాంకా సహైవ సౌరవదాసః ఇత్యేతే అద్య నవదిల్ల్యాం విశేష కార్యపాలక దండాధికారి న్యాయాలయేన విమోచితాః. దిల్ల్యారక్షిదళేన సంసూచితం యత్ సర్వవిధానాం విహిత వైధానిక ప్రక్రియాణాం పాలనానంతరం ఏతే త్రయః జనాః

0: अद्य प्रातः काले दिल्ली छावनी स्थिते विशेष कार्यपालक दण्डाधिकारिणः समक्षं प्रस्तुताः। आरक्षि प्रशासनेन स्पष्टीकृतं यत् एकवर्ष पर्यन्तं शान्ति व्यवस्थां सदाचारं च रक्षितुं एतेभ्यः 50,000 रूप्यकाणां प्रतिभूबन्ध प्रपत्रं स्वीकृत्य मुक्तिः प्रदत्ता। नेपालस्य गोरखा जनपदे बूढी गण्डकी नद्याः जलस्तरे आकस्मिक वृद्धेः अनन्तरं तटवर्ती निवासिनः सुरक्षित स्थानेषु गन्तुं परामृष्टाः। जलवृद्धि कारणेन प्रभाविताः 50 जनाः समुद्धारिताः। अद्य प्रातःकाले जलवृद्धि कारणेन अनेकानि गृहाणि जलप्रवाहे गतानि। भारत वेस्टइंडीज दलयोः 20-20 क्रिकेट स्पर्धा मालिकायाः तृतीया क्रीडा अद्य इंदौर नगरे आयोज्यते। भारतीय समयानुसारेण इयं स्पर्धा रात्रौ 7 आरप्स्यते। इतः पूर्वं दलद्वयं श्रृंखलायां साम्यत्वं संधत्ते। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 క్షేత్రం విశేషం గురించి కార్యక్రమంలో శ్రీ లక్ష్మి చెన్నకేశ్వరస్వామి దేవస్థానమైనటువంటి మార్కాపురంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వరస్వామి దేవాలయం గురించిన క్షేత్రం విశేషాలు అంటారు. 7 ఆరోగ్యం ఆహారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు ఉంటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:45 నవలా తోరణం మనసులో మనసు మాల్తీ చాందూర్ గారి నవల పఠనం శ్రీ శారదా శ్రీనివాసన్. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:15 రాగమై రమణీయమై సినిమా పాటల కార్యక్రమం వింటారు. 8:40 చిత్రమంజరిలో క్రిష్ జాగలమూడి గారి జయంతి మరియు రాజన్ గారి వర్ధంతి గురించిన విషయాలు వింటూ సినిమా పాటలు వింటారు.

9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239 రాత్రి 10 గంటకు అఖిల భారత రవివాసరే సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల వింటారు. 6:30 సుక్తి ముక్తావళి కార్యక్రమంలో బంధం విముక్తి అంశం గురించి శ్రీ ఆర్ రొక్కం కామేశ్వరరావు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 రైతుకు సందేశం వ్యవసాయదారుల కార్యక్రమంలో బాయిలర్ కోల యాజమాన్యం గురించి కొరిజేడు పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారితో పరిచయం ఉంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్రీ ఆత్మానందం కథానికి వింటారు. శ్రీ మంచుకంటి వెంకటేశ్వరులు. అనంతరం దేవి శరణ నవరాత్రుల సందర్భంగా 2వ రోజు శ్రీ గాయత్రీ దేవి అవతారం మరియు విశిష్టత గురించి సుబ్రహ్మణ్యం శాస్త్రి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలిత. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ శ్యామ సునీత్. ఇక 8:35 మనస్సు పలికే వాట్సాప్ ద్వారా శ్రోతలకు విన్న పాటలు ఇచ్చే కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి తెలుగులో. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మీ కార్యక్రమాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

శ్రోతలకు గమక ఈరోజు రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి రూపకం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0859622393. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, ఊరు, చిత్రం పేరు, పాటను టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8332905037 ఈ నెంబర్కు సోమవారము, బుధవారము, శుక్రవారము కార్యక్రమం ప్రసారం చేయబడే అర్ధగంట ముందు, అంటే ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారం అవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. ఈ వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037 8332905037.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 6:35 దాటింది. ఇప్పుడు వినండి క్షేత్రం విశేషం. ఈరోజు మనం క్షేత్రం విశేషం కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలోని ఇప్పుడు మార్కాపురం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం గురించిన క్షేత్ర విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది మరియు చారిత్రక ప్రసిద్ధిగాంచినది. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావించే ఈ క్షేత్ర విశేషాలు స్థల పురాణం మరియు శిల్పకళా వైభవం క్రింది విధంగా ఉన్నాయి. స్థల పురాణం మరియు నేపథ్యం. కేశవ నామ ప్రాశస్త్యం. పూర్వం ఇక్కడ మారిక అనే యాదవ భక్తునికి స్వామివారు దర్శనమిచ్చిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి మారికాపురం అని కాలక్రమేణా మార్కాపురం అనే పేరు స్థిరపడిందని స్థలగాథ. దట్టమైన నల్లమల్ల అడవి మార్గంలో ప్రయాణించే భక్తులకు యాత్రికులకు రక్షకుడిగా చెన్నకేశవ స్వామిని పూజించే ఆచారం శతాబ్దాలుగా వస్తుంది. చారిత్రక ప్రాధాన్యం మరియు శాసనాల గురించిన విషయాలు విందాం. విజయనగర వైభవం. ఈ ఆలయ ప్రస్తుత స్వరూపం ప్రధానంగా విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మరియు అచ్యుత దేవరాయుల పాలనలో విస్తరించబడింది. దేవాలయ ప్రాంగణంలోని స్తంభాలు గోడలపై శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలు లభించాయి. ఆలయ నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఉత్సవాల నిర్వహణ కోసం విజయనగర పాలకులు అనేక గ్రామాలు భూములను మాన్యాలుగా సమర్పించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

క్షేత్ర విశేషం కార్యక్రమంలో ఈరోజు మనం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానమైనటువంటి దేవస్థానం గురించిన విశేషాలు వింటున్నాము. ఇక దేవస్థానం యొక్క శిల్పకళ మరియు నిర్మాణ శైలి గురించి, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎత్తైన గాలి గోపురం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ గోపురం స్పష్టంగా కనిపిస్తుంది. విజయనగర శైలికి అద్దం పట్టే విశాలమైన రంగమండపం ఆలయ ప్రధాన ఆకర్షణలో ఒకటి. మండపంలోని ఏకశిలా స్తంభాలపై దశావతారాలు, రామాయణ మహాభారత గాథలు, నాటకత్ర విన్యాసాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. కొన్ని రాతి స్తంభాలను మెల్లగా మీటితే సప్తస్వరాలు ప్రతిధ్వనించే శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. చెన్నకేశ్వామి ఆలయంలోని గర్భాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వామి దివ్య మంగళ విగ్రహం శంఖు చక్ర గద పద్మధారి అయి భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తుంది. కార్యక్రమం ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. లవకుశ ఈ చిత్రం నుంచి ఘంటసాల రాఘవులు, వైదేహి మరి కోమల సౌమిత్రి పైన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము ముదముగ రామనామము తపోవన మెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మాయునికి పవ

0: స్వామి స్వామి, ఇద్దరు మగపిల్లలు. లోకపావనీదేవి ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు స్వామి.
1: కవల పిల్లలా, ఎంతటి శుభవార్త! రండి వెళ్దాం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో మీరు వింటున్నారు క్షేత్రం విశేషం గురించి. ఈరోజు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి క్షేత్రం గురించి విషయాలు. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవం అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్సవాల సమయం మరియు కాల వ్యవధి. ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసంలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు సుమారు 14 నుంచి 16 రోజుల పాటు వైఖానస ఆగమన శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ప్రధాన ఘట్టాలు మరియు వాహన సేవలు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. అంకురార్పణ, ధ్వజారోహణం. బ్రహ్మోత్సవాల ప్రారంభం సూచికగా గరుడ ధ్వజారోహణం నిర్వహిస్తారు. దీనితో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. కళ్యాణోత్సవం. స్వామివారు అమ్మవార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకిస్తారు. వాహన సేవలు. ఉత్సవ దినాలలో రోజుకొక విశిష్ట వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. శేషవాహనం, హంసవాహనం, హనుమద్వాహనం. గరుడ వాహన సేవ. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అత్యంత ముఖ్యమైనది. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. గజవాహనం, అశ్వవాహనం. తీర్థవారి చక్రస్నానం, ధ్వజావరోహణం. ఉత్సవాల ముగింపు దశలో చక్రస్నానం, వసంతోత్సవం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా పరిసమాప్తమవుతాయి. ఇక రథోత్సవం విశేషాలు అనగా తిరునాళ్ళ గురించిన విశేషాలు. బ్రహ్మోత్సవాలన్నింటిలోకి శిఖరాయమానమైన ఘట్టం రథోత్సవం. భారీ రథం. చక్కటి దారు శిల్పాలతో నిర్మించిన భారీ కాష్ఠరథంపై శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీరుస్తారు. రథయాత్ర. భక్తులు గోవింద గోవింద చెన్నకేశవ నామస్మరణతో రథం త్రాళ్లను లాగుతూ పురవీధుల్లో ఊరేగిస్తారు. రథం కదులుతున్నప్పుడు భక్తులు మిరియాలు, బెల్లం, పూలు, నాణేలు రథంపైకి విసిరి తమ మొక్కులు చెల్లించుకుంటారు. జాతర వాతావరణం. రథోత్సవం రోజున మార్కాపురం పట్టణం తిరునా

శోభతో కలకల్లాడుతుంది. ప్రకాశ్ మార్కాపురం జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సాంస్కృతిక గ్రామీణ సంబంధాలు సంబరాలు ఈ సందర్భంగా గ్రామీణ క్రీడలు, రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీలు, ఆధ్యాత్మిక సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

చివరిగా మూల విరాట్టు స్వరూపం మరియు విశిష్టత. సమ్మోహన రూపం గర్భాలయంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి విగ్రహం అద్భుతమైన శిల్పకళతో సుమారు 8 అడుగుల ఎత్తుతో భవ్యంగా ఉంటుంది. చతుర్భుజాలతో శంకు చక గద అభయస్థాలతో దర్శనమిచ్చే ఈ విగ్రహం అత్యంత ప్రసన్న వదనంతో ఉండటం వల్ల చెన్న అందమైన అని అర్థంగా చెబుతూ చెన్నకేశవుడిగా పిలుస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే రాజ్యలక్ష్మి అనగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక ఉపాలయ ఉంది. సంతాన ప్రాప్తి సౌభాగ్యం కోసం భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు జరుపుతారు. గజేంద్రమోక్షం కొలను ఆలయ సమీపంలో ఉన్న పవిత్ర కోనేరును స్థానికంగా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మహోత్సవాల చివరి రోజున జరిగే చక్రస్నానం మహోత్సవం ఈ పుష్కరిణిలోనే జరుగుతుంది. ఈ జలాల్లో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయనే భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు. శ్రీరామానుజుల సన్నిధి శ్రీ వైష్ణవ సాంప్రదాయ క్షేత్రం కావడంతో ఆలయంలో విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ భగవద్ రామానుజుల వారి సన్నిధి, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి గరుడాల్వార్ రాజగోపురం వద్ద క్షేత్రపాలకుడిగా, ఆంజనేయ స్వామి గుడి గర్భగుడి

దేవుడికి ఎదురుగా నిత్య సేవలో ఉండే గరుడార్వార్ కొలువై ఉన్నారు. ప్రసాదాలు నిత్య కైంకర్యాలు. తిరుమల తరహాలోనే ఇక్కడ వైఖానస ఆగమ పద్ధతుల్లో నిత్యం సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, నివేదనలు జరుగుతాయి. ఆలయంలో అందించే దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదాలకు భక్తులలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయం మార్కాపురం పట్టణానికి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా చారిత్రక శిల్పకళా సంపదకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది ఈనాటి క్షేత్రం గురించిన విషయాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు ఇవ్వండి. ఆహారం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, సమతుల ఆహారమే ఆరోగ్యానికి పునాది. మనిషికి ఉన్న సంపదల్లో ఆరోగ్యం అత్యంత విలువైనది. ఆరోగ్యంగా ఉంటేనే మనం మన పనులను ఉత్సాహంగా చేసుకోగలం, కుటుంబంతో ఆనందంగా గడపగలం, మన లక్ష్యాలను సాధించగలం. అందుకే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ ఆహార పదార్థాలు మన శరీరానికి అవసరం? ఎలాంటి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి? ఈరోజు మన కార్యక్రమం ఆహారం ఆరోగ్యం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఆహారం ఎందుకు అవసరం? మన శరీరానికి శక్తి లభించాలన్నా, శరీర ఎదుగుదలలకు సక్రమంగా జరగాలన్నా, వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం పెరగాలన్నా ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, కండరాలు బలంగా ఉండడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మనకు నచ్చిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం సరైన పద్ధతి కాదు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీన్నే సమతుల ఆహారం అంటారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు తగిన పరిమాణంలో అందించే ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. సమతుల ఆహారంలో ప్రధానంగా ఈ పదార్థాలు ఉండాలి. మొదటిది పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వు పదార్థాలు, నీరు, పీచు పదార్థాలు. పండ్లు కూరగాయల ప్రాముఖ్యత గురించి విందాం. మన రోజువారి ఆహారాల్లో పండ్లు కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. క్యారెట్, బీరకాయ, సొరకాయ, బెండకాయ, టమోటా, పాలకూర, తోటకూర వంటి కూరగాయలు వివిధ పోషకాలను అందిస్తాయి. అరటిపండు, జామ, బొప్పాయి, నారింజ వంటి పండ్లు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పండ్లు కూరగాయల్లో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు తోడ్పడతాయి. సాధ్యమైనంత వరకు కాలానుగుణంగా లభించే పండ్లు కూరగాయలు ఎంచుకోవాలి. వాటిని తినడానికి ముందు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. మన ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. మన ఆరోగ్యమే మన ఆనందానికి ఆధారం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మనం పాటించడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా అలవాటు చేద్దాం. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. ఇంతటితో ఈరోజు ఆకాశవాణి మార్కాపురం అందించిన ఆహారం ఆరోగ్యం కార్యక్రమం ముగుస్తుంది. మరో మంచి సమాచార కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.

0: సెబీ సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వినండి తెలుగులో వార్తా ప్రసారం.
5: ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్దికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ది చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
6: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
5: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
6: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
5: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్దికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్దత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు

కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబోటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబోటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
ముఖ్యాంశాలు మరొకసారి.

0: సరే, ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇట్టినాటి ఇల్లువాకిలి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంబాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
2: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
1: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్య రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మొవ్వు చచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగునే రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచు పురుగు మూడు దశల్లో వరిని ఆశిస్తుంది. ఒకటి నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలకలు వచ్చే సమయంలో, మళ్ళీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోను అంటే ఖరీఫ్ సీజన్లోను, తర్వాత యాసంగి రబీ సీజన్లోను కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢ దశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడ రెక్కల పురుగు ముందు జత రెక్కలపైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడ రెక్కల పురుగు ఆకుల కొనలపైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనలపైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలచు పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అనడం చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్ళీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనలపైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకొని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలచు పురుగు మళ్ళీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంటది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకుని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి.

0: అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల, కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి మూడు దశల్లో, అంటే నారుమడి దశల్లో, నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్ళీ ఆశిస్తుంది. మూడు సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు మూడు సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి, అంటే ఒక ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత, అంటే దుబ్బు చేసే దశలో లేదా పెలికలు వచ్చే దశలో మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుల్కలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుల్కలైతే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్ట్రనిలిప్రోల్ 0.4G గుల్కలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈనిక దశలో, అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్ళీ ఆశిస్తుంది కాబట్టి, తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి, ఆ అంకురం నుంచి ఈనిక దశలో, అంటే చిరుపొట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ట్రనిలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అస్ఫేట్ కూడా వాడతారు. అస్ఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో, తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే, మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ పురుగు ఉనికి, తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే, ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది, మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకొక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్ళీ బయటకు రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆడ రెక్కల పురుగులకి మగ రెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే, మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు, మొగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే, ఒక నారుమడిలో ఆడరెక్కల పురుగు గమనించినట్టయితే గానీ, చదరపు మీటర్ కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గాని, లేదంటే ఒక చదరపు మీటర్ కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే, దీని కొరకు ట్రైకోగ్రామా పరాన్న జీవులు కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడుల చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి, అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు, ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్, అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పింజేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి, కానీ ఈ మొగి పురుగు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
0: సుడిదోమ మన వర్షాకాలం, అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ 2 రకాల దోమలు కూడా పిల్ల పురుగులు, పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ళ భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే, ఇది సుడులు సుడులుగా తిరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమళ్ళలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో దీంట్లో ఏంటంటే రసాయనిక పురుగు మందులే కాకుండా మనము నాటిన ప్రతి 2 మీటర్ల తర్వాత 20 సెంటీమీటర్ల కాలిబాట వదిలేసినట్టయితే దుబ్బు

0: కింది భాగంలో నీటి మట్టం దగ్గర గాలి వెలుతురు బాగా సోకడం వల్ల ఈ దోమ ఉధృతి అంతగా ఉండకుండా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని ఎరువులు మనం తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక నత్రజని ఎరువులు వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడానికి మనం రసాయనిక పురుగు మందులు వాడాలి. సో దీనికి మంచిగా బాగా పనిచేసే మందులు ఏంటంటే డైనోటెఫ్రాన్ ఎకరానికి 80 గ్రాముల చొప్పున, లేకపోతే పైమెట్రోజైన్ ఎకరానికి 120 గ్రాముల చొప్పున, బుప్రోఫెజిన్ అయితే ఎకరానికి 320 మిల్లీలీటర్ చొప్పున, ట్రైఫ్లూమిజో పైరిమ్ అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు అంటే అంకురం దశ నుండి ఇనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచొచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగులతోటి పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30-50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టంలాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నార్మల్లో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి అంటే ఒక ఎకరం సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్ళీ గుల్కలు వాడాలి. ఎకరానికి కార్బోఫిరాన్ 3G గుల్కలైతే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ చేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లికోడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడును తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల చిన్న పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపుపచ్చ రంగు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనం ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి, కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజలపైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతుకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్ని ఆశించే అవకాశం

0: ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి గాని కంకినల్లి గాని ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం, ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్ల రాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల, ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
0: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాలు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడి పైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ని పిచికారీ చేసుకోవాలి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటుంది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక మొక్క నుంచి ఒక మొక్క అట్లా వెళ్తూ ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రెల్లరాంచు పురుగు ఈ మధ్య కాలంలో ఆశించి బాగా నష్టం కలిగజేస్తుంది. గింజలు గట్టిపడే దశలో ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ రెల్లరాంచు పురుగు, లద్దె పురుగు కంకి వెన్ను భాగంలో కత్తిరించడం వల్ల రైతుకి బాగా నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం వేళల్లో ఈ లద్దె పురుగు కంకి వెన్ను భాగం దగ్గర కట్ చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వీటి నివారణ కొరకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అయితే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ వరిలో చివరి దశలో వరి కంపనల్లి కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తుంది, గింజలపైన రంధ్రం చేస్తుంది, అక్కడి నుంచి రసాన్ని పీల్చడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడింకి తర్వాత పక్షులు ఏర్కొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదుండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేరడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ

0: అజోస్పైరిల్లం అని, అజోటోబ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజోల్లా అని. సో ఇవన్నీ కూడా మనము వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం అందుంది. అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవటం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
0: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రియ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయోపెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్న మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లనే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకో వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లనే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించే మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగుల ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇంతవరకు వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశాన్ని గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
3: పది లక్షల లాటరీ నాకా? వావ్,
4: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దయదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085252

23240853, ఎస్టీడీ కోడ్ 040, గుర్తుంచుకోండి. రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు ఏమండి నవలా తోరణం కార్యక్రమంలో మనస్సులో మనస్సు మాలతి చందుర్గాలి నవల వింటారు. పఠనం శ్రీ శారదా శ్రీనివాసన్. వినండి మనసులో మనసు మాలతి చందుర్ గారి నవల. పఠనం శ్రీ శారదా శ్రీనివాస్.

హాల్ ఇంకా నిండలేదు. ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. అరుణ లక్ష్మీదేవి గారు కూర్చున్నారు పక్కపక్కనే. ఎలా ఉన్నావు అరుణ, బావున్నావా? బావున్నానండి. సుశీల్ ఎలా ఉంది? మీ అమ్మగారు చెప్పలేదా? చెప్పారు. వేవిళ్ళట? మా అత్తగారు భూమి మీద నిలవడం లేదు, ఒకటే హడావుడి పడిపోతున్నారు. మీరు? నీకు తెలియందేముంది, మనకు ఆ ఇంట్లోని విషయాలతో సంబంధం లేదు. సంబంధం పెట్టుకోను అందావిడ. లక్ష్మీదేవి గారు ఇంత చనువుగా ఇన్ని మాటలు మాట్లాడడం అరుణ ఎప్పుడూ వినలేదు. అంత ముభావంగా ఉండే మనిషి ఇలా ఎలా మారింది? అరుణ, నీతో ఫ్రాంక్గా కొన్ని మాటలు చెప్పనా? నాకు సంబంధం లేదనుకో, కానీ పరిచితులైనా కొత్తవారైనా మనని అభినందిస్తున్నారు, మన మార్గాన్ని సమర్థిస్తున్నారు అంటే అది అవతలి వారికి కొంత మానసిక తృప్తిని, స్థైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, అవకాశం రాలేదు. రేడియోకొచ్చి కలుసుకోవచ్చనుకో, కాని అంత దూరం ఎందుకు లేని రాలేదు. అరుణ నోట మాట్రాక చూస్తూ ఉండిపోయింది. మా అత్తగారిని ఎదిరించే పిల్ల ఒక్కత్తైనా ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు అంతమంది ఎదుట ఆవిడ నిన్ను అన్నిన్ని మాటలు అంటూ ఉంటే మా ఇంట్లో మగాళ్ళు గాజులు తొడుక్కుని కూర్చున్నారు. ఒక్కళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నోరెత్తలేదు. నాకు చాలా సిగ్గు వేసింది. మరి మీరు? మీరు కూడా నా మాటకు ఆ ఇంట్లో విలువ లేదు. నేను నిన్ను వెనకేసుకొచ్చి ప్రయోజనమూ లేదు. వాడు నా కొడుకు, వాడు వాజమలాగా పడున్నన్నాళ్ళు ఆ ఇంటికి మోక్షం లేదు. ఆ ఇంట్లో మొగాడెవరైనా ఉంటే ఆ రాజారా ఒక్కడే. సవతి కొడుకైనా ఆ పిల్లవాడి మీదనే నాకు కాస్త అభిమానం, సానుభూతి ఉంది. రాజా మీ కొడుకు? ఆ విషయం వాడు మర్చిపోయేదాకా మా అత్తగారు నూరిపోసింది. వాడి ఒంట్లో నర నరాల్లో నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు అంది కసిగా. ఆ ఇంట్లో ఏ ఒక్కరూ సహజంగా ప్రవర్తించటం లేదు. కొడుక్కి తల్లి మీద ద్వేషం, తల్లికి కొడుకు చేతకాని వాడన్న తేలిక భావం. రాజా ఆఖరి రోజు నాన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లికి నా మీద ప్రేమ లేదు, నా చెల్లెల మీద తప్ప నా మీద లక్ష్యం లేదు. ఆ పాప పోవడం వలన మీరింత బిట్టరయ్యారు అందరుణ. వీడు పుట్టగానే పురిట్లోంచే నాకు కాకుండా చేసిందావిడే. వెట్నర్స్ని పెట్టింది. నేను పేద ఇంట్లోంచి రావడం చేత అదంతా గొప్పవాళ్ల పద్ధతులని, నాగరికతని మొదట్లో ఊరుకున్నాను. చిన్నతనం, డబ్బు, హోదా వీటితో పిల్లవాణ్ణి అత్తగారి మీద, నర్సు మీద వదిలేసి సినిమాలకి బజార్లకి తిరుగుతూ ఉండేదాన్ని. వాడు కాస్త ఏదిగా

వెళ్ళాకగాని ఈవిడ నా నుంచి పిల్లవాణ్ణి ఎలా వేరుచేసిందో గ్రహించుకోలేకపోయాను. పాప అది పుట్టాక మా అత్తగారు కొత్త ఆట మొదలుపెట్టింది. ఆడపిల్ల

కాళ్ళు పెట్టకండి అంటూ. ఆ మీ అత్తగారి కాళ్ళు రాజా చెప్పాడా? చెప్పారు. ఆవిడిట్లాంటివే నూరిపోస్తూ ఉంటుంది. అడుగులు వేస్తున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు మెట్ల మీద అడ్డంగాని, 6 ఏళ్లవాడికి చిన్న గేటు దేనికి? మెట్ల మీద నుంచి బంతి దొర్లించొద్దని అనేక సార్లు చెప్పేదాన్ని. వాడు నా మాట వినేవాడు కాదు. ఆవిడ కాళ్ళు నా నిర్లక్ష్యం వలన, అది కూడా వాడి మీద ప్రేమ లేకపోవడం వలన పోయాయని వాడికి నూరిపోస్తూ ఉండేవారు. దానివలన ఆవిడికి కలిగే లాభం అహంకారం, తన మాట చెల్లాలనే పట్టుదల. నన్ను పేద ఇంట్లో నుంచి తెచ్చుకున్నారు. రోజూ మా వాళ్లు గతిలేని వాళ్లని సాధించేది. మీరు ఎదిరించలేకపోయారా? కొత్తలో సమాధానాలు చెప్పేదాన్ని. నాకు పెద్దదానికి పట్టిన గతే పడుతుంది అంటూ బెదిరించేవారు. మరి మీ వారు ఆ ఇంట్లో మగాళ్లకి నోరు లేదమ్మా. మా వాళ్లకి నా డబ్బు అవసరం, నాకు వేరే చోటు లేదు. అందుకని ముండితేలిపోయాను. పాప పోయాక నాకు ఆవిడ మీద పగ ద్వేషం పెరిగిపోయాయి. ఉన్న ఒక్క పిల్లాన్ని నాకు కాకుండా చేసింది. నేను పిల్లల్ని కంటానికే తప్ప ఎందుకో పనికిరాను. నాకు ఆ ఇంట్లో విలువ గౌరవం ఏమీ లేవు. ఆవిడ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. ఏం చేశారందుకు? అడిగిందరుణ. నువ్వు చిన్నపిల్లవిలే, ఈ విషయాలు చెప్పకూడదు నీతో. పర్వాలేదు, మా అత్తగారికి తెలియకుండా ఆయనకి వ్యాసెక్టమీ చేయించాను. పిల్లపోయిన దుఃఖంలో నేను పిచ్చిదాన్నైపోయాను. అప్పుడు బొంబాయి, పూనా అలా వెళ్ళాం. పూనాలో చేయించాను. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ నా దగ్గర్నుంచి లాక్కుంటుంది. మగపిల్లవాడైతే ఆవిడికి కావాలి, ఆడపిల్లయితే నిర్లక్ష్యంగా చూస్తుంది. నన్ను పిల్లల్ని కనే యంత్రంలాగా ఆమె చూసినప్పుడు ఆ పిల్లల్ని కనకుండా ఆవిడ మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. మీరు చేయించుకోలేకపోయారా? ఆ నేను చేయించుకుంటే ఆవిడ మళ్లీ మూడో పెళ్లి చేస్తుంది ఆయనకి, అంది లక్ష్మీదేవి గారు. అది ఎయిర్ కండిషన్ థియేటర్, చల్లగా హాయిగా ఉండాలి. అయినా అరుణకి ఉక్కపోస్తోంది. హాల్లోంచి బయటికి వెళ్ళిపోవాలనిపించింది. మీరు చేసిన దానికి విచారిస్తున్నారా? లేదు. కళ్ళ ఎదురుకుండా కన్న కొడుకుండి వాడు నన్ను లక్ష్య పెట్టకుండా లోన అసహ్యించుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ బాధ అనుభవిస్తే గాని అర్థం కాదమ్మా. దానంత నరకం అది తప్ప మరొకట్లేదు. మీరు ఆయన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోవచ్చుగా. ఎక్కడికి? ఆయనకి ప్రాక్టీస్ లేదు, ఉద్యోగం చెయ్యలేరు. ఆ ఆస్తంతా సుందరమ్మగారి పేర ఉంది, అందులో మాకు చిల్లిగవ్వ రాదు. బయటికెళ్తే మరి మీ సొంత ఖర్చులకి? 2 ఇళ్ల అద్దెలు మా సొంత ఖర్చులకు విడిగా ఇస్తారు. అందులోనే మిగిల్చి మా వాళ్లకి పంపుతూ ఉంటాను. డబ్బుకి దానికి లోటుండదు. కానీ అన్నీ ఆవిడిగారు చెప్పినట్లు జరగాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెద్ద సీన్లు, ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు. అందుకనే సాధ్యమైనంత వరకు ఎందులోనూ కల్పించుకోను. నాకు సినిమాలు, ఆయనకు క్లబ్బు. తరచు చూస్తుంటారా సినిమాలు? ఆ ఇంచుమించు రోజూ సినిమాకొస్తాను, అన్నదావిడ. ఆట మొదలుపెట్టారు. అరుణ మనస్సు ఆట మీద నిలవడం లేదు. అవన్నీ ఈవిడ తనకెందుకు చెప్తోంది? తన ఆ ఇంటి కోడలు కాబోతున్నప్పుడు ముభావంగా ఉండి ఇవాళెందుకు చెప్తోంది? పైకి మర్యాదగా ఉంటూ ఒక కప్పు కింద బతికే మనుషుల్లో ఇంతటి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయా? మీకు రాజా మీద ప్రేమ లేదా, జాలి లేదా? అన్నది అరుణ. ఉన్నదమ్మా, కాని వాడికి తల్లిదండ్రుల ప్రేమ అక్కర్లేదు, వాళ్ల జాలి అక్కర్లేదు. వాడు గ్రానీ చేతిలోని చందనబొమ్మ. ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారు? అప్పుడు చెప్పక ఇవాళ డబ్బును చూసి ప్రమసి నేను ఈ ఇంట్లో పడ్డాను. నువ్వు అందుకే వచ్చావనుకున్నాను మొదట్లో. కాని ఆ రోజు నువ్వు తిరగబడినప్పుడు నేను చెయ్యలేని పని నువ్వు చేశావన్న అడ్మిరేషన్ కలిగింది. నువ్వు తప్పు చేయలేదమ్మా అరుణ, సరి అయిన మార్గంలోనే నడిచావు అని చెప్పడానికి ఈ గాథంతా చెప్పాను. నువ్వు చేసిన దానికెప్పుడు విచారించకు. రాజా చెయ్యి జారిపోయాడని బాధపడకు. వాడు నీకు తగినవాడు కానే కాదు. రాజా నా కొడుకే అవ్వచ్చు. అసమర్థుడైన మగవాణ్ణి కట్టుకున్న స్త్రీ రోజూ చస్తూ ఉంటుంది. అలాంటి నిత్యమరణం కంటే పెళ్లి లేకుండా ఉండడం నయం, అంది లక్ష్మీదేవి గారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, అంది అరుణ తన భావాల్ని
ఎలా మాటల్లో చెప్పాలో

తెలియక. నువ్వే కాదు, చాలామంది నాకు టెక్కు గర్వం అనుకుంటారు. నాకు వేరుగతి లేదని, బానిసనని లోకానికి చెప్పి ఏం ప్రయోజనం? అది బయటికి చెప్పినాడు సానుభూతి చూపరు, నన్ను తేలిక చేస్తారు. ఈ గర్వం టెక్కు వంటి ముసుగు వేసుకుంటే భయపడతారు, గౌరవిస్తారు, అంది లక్ష్మీదేవిగారు. కుటుంబంలో పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా రెండో పిల్లకు పెళ్ళై, అందులోనూ ఆ రెండో కూతురు తల్లి కాబోతున్నప్పుడు ఇద్దరికీ జన్మనిచ్చిన తల్లి ఎలా మారిపోతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కళ్లారా చూస్తోందిప్పుడు అరుణ. తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు గాని, తల్లి సుశీల అదృష్టాన్ని సంపదని 24 గంటలు పొగుడుతూ ఉంటే నవ్వుగా ఉండేది మొదట్లో. ఇంట్లో తినుబండారాలు చేస్తే సుశీలకు అంటూ విడిగా పెట్టి కారులో ఎక్కి నుంగంబాకం వెళ్తున్నప్పుడు మరోసారి అరుణకి ఎలాగో ఉండేది. క్షణకాలం ఈ శ్రద్ధ, ఈ ప్రేమ తనకు చెందాల్సినవిగా, తను పొందవలసినవిగా అని కూడా అనిపించేది. కాని వెంటనే లక్ష్మీదేవిగారి మాటలు జ్ఞాపకం వచ్చి, లేదు, తన మార్గం సమంజసమైంది, తన నిర్ణయం సరివైంది అని తృప్తిపడేది. అమ్మా, సుశీలం చూడాలనుందే, ఎలా ఉందది, లావైందా అన్నది అరుణ. తల్లి అక్కడ కబుర్లు చెప్తుంటే ఒకరోజు ఉదయం వేళ, దాన్నిప్పుడు చూస్తే అది నీకంటే చాయ్ తక్కువని ఎవరు చెప్పినా నమ్మరు. ఒళ్ళొచ్చింది, నేను సమంగా చూడనమ్మా, చూస్తే దిష్టి తగులుతుందని భయం, అంది సావిత్రమ్మగారం.

మీరు ఇంతవరకు నవలా తోరణం మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల విన్నారు. పఠనం శ్రీ శారదా శ్రీనివాస్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వినండి దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించిన రూపకం వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం. ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. అలాగే ఈ కార్య కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు

0: నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆత్మనిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారి, బిద్రి వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రయత్నానికి మద్దతిస్తూ 38 అంశాలతో విలువల జోడింపుకు మద్దతు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఉత్పత్తుల జాబితాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, రాళ్లు అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు.
1: ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్, విస్తృత అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్ ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను, తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కానీ నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క

0: నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది నాలుగు వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమర చక్ర, శౌర్య చక్ర, త్యాగ చక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం నాలుగు వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమర చక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్యచక్ర, ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్యకుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపురిలో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్ తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018న భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళు అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
1: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయిన మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: సంగీతోపాధ్యాయిని శ్రీమతి కె లలిత పవన్ గారిని కలుసుకుని సంగీతంలోని రాగాలు, వాటి లక్షణాలను గురించి, ఇంకా ఎన్నో సంగతుల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం.
1: ఈరోజు మనం 72 మేళకర్తలలో ఒకటి అయిన కరహప్రియ రాగము మరియు దాని జన్యరాగాల గురించి తెలుసుకుంటూ ఆ రాగాలలో సినీ ప్రముఖులు చేసిన చక్కటి మధుర గీతాలను విందాం.

0: చాలు.
1: ముందుగా కరహర ప్రియ రాగం జనక రాగం. కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాగం, ప్రముఖ రాగం, మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చినటువంటి రాగం. దీని మేళకర్త సంఖ్య 22.

0: ఇది కరహర ప్రియరాగం యొక్క ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం. ఇందులో షడ్యమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం అను స్వరస్థానాలు వచ్చును.
1: మరికొన్ని విషయాలు వినే ముందు ఈ రాగంతో కూర్చున్న ఈ సినీ గీతం మీకోసం

ఇది ప్రధానంగా కరుణరసాన్ని మరియు భక్తి మరియు కొంత విషాద భావాన్ని వ్యక్తీకరించడానికి అనువైన రాగం. ఈ రాగాన్ని ఎక్కువగా విన్నా విపరీతమైన ఒత్తిడి, దిగులు, కుతూహలము, నీరసము, రాత్రి వేళల్లో నిద్ర యందు వచ్చే భయము తగ్గి హాయిగా నిద్ర పట్టుతుంది అనువైన రాగం. ఈ రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు

0: ఈ రాగానికి ఎన్నో ప్రసిద్ధ జన్యరాగాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అభేరి, శ్రీరంజని, కాఫీ, మధ్యమావతి, రీతిగౌళ, శివరంజని మొదలగునవి సుప్రసిద్ధాలు. ఈ రాగంలో తెలుగు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు తమ బాణీల్లో ఎక్కువగా వాడి ఎన్నో ప్రసిద్ధ పాటలు చేశారు. అయితే పాట యొక్క అందాన్ని మరింత చూపడం కోసం కొన్ని కొన్ని సందర్భాలలో అన్యస్వరాలను కూడా వాడారు.
1: సంగీతం గురించి చాలా విషయాలు విన్నారు కదా. మరి సంగీతంలోని రాగాలు, వాటి జన్య రాగాలు, ఇలాంటి విషయాలెన్నో వచ్చే కార్యక్రమంలో మనం చెప్పుకుందాం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు.

0: ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడులో మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై IIT మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్దిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskrutik shakti se prerna leta hai. Vigyan ki pragati se aage badhta hai aur aadhunik infrastructure ke jariye naye avsaron ka nirman kar raha hai. Hamari virasat aur bhavishya ki hamari aakankshaye saath saath aage badh rahi hai.
0: ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2వ విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగానే జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న US డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక

0: ఉపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. సుమారు 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఊరేగింపులు, వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట్ర కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వానిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని ఆ రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతీయ షూటర్ ఉదయ్వీర్ సిద్దు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిరౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8:40. ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా

ఈరోజు క్రిష్ జాగర్లమూడి గారి జన్మదినం గురించి కొన్ని విషయాలు వింటారు, మరియు రాజన్ గారి వర్ధంతి గురించిన విషయాలు వింటారు. ముందుగా క్రిష్ జాగర్లమూడి జన్మదినం సందర్భంగా కొన్ని విషయాలు విందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథాంశాలతో, చారిత్రక నేపథ్యంతో, సామాజిక సందేశాలతో కూడిన సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకులలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. సాధారణంగా క్రిష్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగు సినిమాతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇతని బాల్యం విద్యాభ్యాసం, పూర్తి పేరు రాధాకృష్ణ జాగర్లమూడి, 1978 నవంబర్ 10 జన్మించారు. ప్రసిద్ధి చెందిన పేరు క్రిష్. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో ఆయన సంబంధం ఉంది. వృత్తి సినీ దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. చిన్నతన నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన వినోదంతో పాటు మనిషి జీవితంలోని భావోద్వేగాలను, సామాజిక సమస్యలను ప్రతిబింబించే కథలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. సినీ రంగ ప్రవేశం. క్రిష్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి సినిమాలపై తనకున్న ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. 2008 విడుదలైన గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, శర్వానంద్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు క్రిష్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

క్రిష్ జాగర్లమూడి గారు దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాలు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచే, ఎన్టీఆర్ మహానాయకుడు, కొండపొలం ఈ చిత్రాలతో పాటు హిందీలో అక్షయ్ కుమార్ నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ మరియు ఝాన్సీ లక్ష్మీబాయి, జీవిత నేపథ్యంలో రూపొందించిన మణికర్ణిక వంటి చిత్రాలతోనూ ఆయనకు గుర్తింపు లభించింది. జాతీయ అతను పొందిన అవార్డులు పురస్కారాలు: జాతీయ చలనచిత్ర పురస్కారం కంచే చిత్రానికి గాను 2015 సంవత్సరంలో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఫిల్మ్ఫేర్ పురస్కారాలు: ఆయన దర్శకత్వ ప్రతిభకు దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా నంది అవార్డు కూడా లభించింది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. కంచే ఈ చిత్రం కోసం అభయ్ జోధ్పురా మరియు శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం చిత్రంతన్ భట్, చిరంతన్ భట్.

మీరు ఉంటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి క్రిష్ జాగర్లమ్మడి గారి చరిత్ర. క్రిష్ జాగర్లమ్మడి గారు సినిమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, క్రిష్ దర్శకత్వ శైలిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. సామాజిక స్పృహ, చారిత్రక కథలు, మానవ సంబంధాలు. సాధారణంగా వాణిజ్య సినిమాలకు భిన్నంగా కొత్త కథన పద్ధతులను ప్రయత్నిస్తారు. క్రిష్ జాగర్లమ్మడి తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు. గమ్యంతో ప్రారంభమైన ఆయన సినిమా ప్రయాణం వేదం, కంచం, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విభిన్న చిత్రాల ద్వారా ముందుకు సాగింది. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించాలనే ప్రయత్నం ఆయన సినిమాల్లో కనిపిస్తుంది. ఇక ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నటువంటి రాజన్ గురించి, రాజన్ నాగేంద్రం గురించి కొన్ని విషయాలు విందాం. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో కళ్యాణ్జీ ఆనంద్జీ తరహాలో సుదీర్ఘ కాలం పాటు జంటగా సంగీతాన్ని అందించిన అన్నదమ్ములు రాజన్ నాగేందర్, రాజన్ మరియు నాగేంద్ర. వీరిలో రాజన్ పూర్తి పేరు రాజన్ ఆర్. రాజన్ గారు వయోభారంలో అనారోగ్య సమస్యల వల్ల 2020 అక్టోబర్ 11 బెంగళూరులోని తమ నివాసంలో కన్నుమూశారు. సినీ ప్రస్థానం కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో 400కు పైగా చిత్రాలను అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. 1952 ప్రారంభమైన వీరి ప్రస్థానం దాదాపు 4 దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగింది. తెలుగు చిరస్మరణీయ గీతాలు పూజ పంతులు, సొమ్మొక్కడిది సోకొక్కడిది, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ముద్దమందారం వంటి ఎన్నో చిత్రాల్లో అనేక గీతాలు తెలుగు హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. పాశ్చాత్య మెలోడీ శైలిని భారతీయ శాస్త్రీయ రాగమును సమన్వయం చేసి శ్రావ్యమైన మనసుకు హత్తుకుని సున్నితమైన బాణీలు అందించడంలో వీరు సిద్ధాస్తులు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వారి స్వర కల్పనతో రూపుదిద్దుకున్న అలనాటి మధుర గీతాలు నేటికి నిత్యనూతనంగా ప్రతినిధనిస్తూనే ఉన్నాయి. అలాంటి అమర స్వరశిల్పి రాజన్ గారికి ఘన నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో అతని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేసి తమకు ఇష్టమైన పాటను కోరుకోవటానికి ఫోన్ నెంబర్ 0859622393 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరిన వెంటనే మేము ప్రసారం చేస్తాము. శ్రోతలు, ఈ విషయాన్ని గమనించండి. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 9:00 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0859622339 ఫోన్ నంబర్ మరోసారి 0859622339. ఈనాటి కార్యక్రమంలో మొదటి కాల్ని తీసుకుందాం. హలో హలో, ఎవరండి మాట్లాడేది?
1: నా పేరు సాయి భవ్యశ్రీ అండి.
0: ఎక్కడి నుంచి అండి?
1: మార్కాపురం నుంచి.
0: మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి? హలో,
1: మంచి మనసులు.
0: ఓకే అండి, మంచి మనసులు చిత్రం నుంచి ఏ పాట అండి?
1: జాబిల్లి కోసం ఆకాశం.
0: ఓకే అండి, శ్రోతల పేర్లు చెప్తారా?
1: అమ్మాయి పేరు సాయి భవ్యశ్రీ.
0: ఓకేనండి.
1: నా పేరు అరుణ.
0: ఓకేనండి.
1: మా ఇంకొక అమ్మాయి పేరు బిందు.
0: ఓకేనండి.
1: మాకోసం.
0: ఓకే అండి, మీకోసం మన ఆకాశవాణి 101.5 ఎఫ్ఎం శ్రోతలందరి కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి. ఇలానే కాల్ చేస్తుందండి. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఆకాశవాణి 101.5 FM కేంద్రంలో. ఈనాటి కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామం, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఈ తరం మనిషి అనే చిత్రం పేరు. ఇచ్చేసాను నా హృదయం తీసుకో అనే పాట సార్.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం ప్రసారం చేస్తాము.

0: శ్రోతల పేర్లు చెప్తారా?
1: ఫుల్ అన్నా సార్, నా పేరు, నా భార్య అలివేలమ్మ,
0: ఓకేనండి.
1: కుమారుడు వీరా సార్.
0: ఓకేనండి,
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: ఓకే, ధన్యవాదాలండి. వీరాకి ఈ పాట డెడికేట్ చేస్తున్నాం. అలానే మన ఆకాశవాణి 101.5 FM కేంద్రం శ్రోతలందరికీ కూడా ఈ పాట వినిపిస్తున్నాం. ఇలానే కాల్ చేస్తూ ఉండండి పుల్లన్న గారు. ధన్యవాదాలండి. ఓకే ఓకే అండి, మరొకసారి మీకు కూడా. ఓకేనండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ఓకే అండి, ఓకే అండి, ధన్యవాదాలండి.

0: మీరు వింటున్నారు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 08596223393. తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: సార్, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు హెచ్పి ఉచ్చేగౌడ సార్. అలగాపుర గ్రామ అనూరు తాలూకు చామరాజనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్, కర్ణాటక నుంచి.
0: ఓకేనండి
1: సార్. అందరికి నమస్కారం సార్. కళాకాలరుకు, ఆల్ ఆర్జేకు, మార్కాపురం ఎఫ్ఎం వింటున్న అంద శ్రోతృకి నా గుడ్ మార్నింగ్, నమస్కారం సార్.
0: ఓకేనండి, ఓకేనండి. మీకు ఏ చిత్రం నుంచి పాట వినాలని?
1: నాయకుడు చిత్రంలో.
0: ఓకేనండి.
1: తెలియదు సార్, నా ఫ్రెండ్ ఉంటారు సార్, మామనే పూర్ణచంద్ర తెలుసు, డాక్టర్ చంద్రరాజు, అరుణ్ కుమార్ పూర్ణిమ, నా ఫ్రెండ్స్ శ్యామల ప్రకాష్, చిత్తిన తిరుపతి,
0: ఓకేనండి,
1: నగర మల్లు సార్, ఇన్నో ధర్మపురి, కాశీ విశ్వనాథ్ అయ్య, కార్తికేయన్, గుణశీలన్, మునియప్ప,
0: ఓకేనండి,
1: ఈ పాట సార్.
0: ఓకేనండి. వీరందరితో పాటు మన ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికీ కూడా ఈ పాటను వినిపిస్తున్నాం.
1: ఓకే సార్.
0: ఓకే, ఇలానే కాల్ చేస్తుండండి ఉచ్చేగౌడ్ గారు. ఓకే అండి, ధన్యవాదాలండి. మీకు కొన్ని పాట వచ్చేస్తుంది, వినేయండి.
1: ఓకే సార్.
0: ఓకేనండి, ఓకే అండి.

0: ఈనాటి అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో
1: సార్, గుడ్ ఈవినింగ్. సార్
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి.
1: సార్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: నరేందర్ గారు నమస్తే అండి.
1: నమస్తే సార్, నవరాత్రి శుభాకాంక్షలు.
0: ఓకే అండి, మీకు కూడా. మీకు ఏ చిత్రం నుంచి పాట వినాలని ఉంది ఈరోజు?
1: సార్ దాగుడు మూతల సినిమాలో ఇంకొచ్చిందో ఈ మామా అనే పాట కావాలి సార్.
0: ఓకే అండి, తప్పకుండా ఆ పాట వినిపిస్తాము. శ్రోతల పేర్లు చెప్తారా?
1: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, చంద్రారెడ్డి, అన్విత.
0: ఓకేనండి, వీళ్ళందరితో పాటు మన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా మీరు కోరిన పాట వినిపిస్తున్నాం. ఇలానే కాల్ చేస్తుండండి నరేంద్ర గారు. ధన్యవాదాలండి. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ఓకేనండి.

మీరు వింటున్నారు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్ 0859622333. తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో హలో

0: హలో హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుత్తిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ భాష మాట్లాడుతున్నాను సార్. బాగున్నాను సార్.
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్. దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: సార్? దేవత సినిమాలో నుంచి తొలి వలపే పదే పదే ఆ పాట సార్.
0: తొలి వలపే పదే పదే
1: దేవత సినిమాలో నుంచి.
0: ఓకే ఓకే ఓకేనండి, ఖచ్చితంగా ఆ పాటను వినిపిస్తాం
1: సార్. మా ఫ్రెండ్స్ అందరికి
0: ఓకేనండి.
1: శుభరాత్రి. హాయ్ సార్.
0: ఓకే అండి, శ్రోతల పేర్లు చెప్పండి.
1: పేర్లు మా ఫ్రెండ్స్ ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, శంకర్ గారు, అనుగుల మోహన్ గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, నల్లబిల్లి వెంకటరెడ్డి గారు, కున్నా వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, హాజా భాయ్ గారు, అశోక్ గారు, బిజిడి వెంకట గారు, బండారు శంకరయ్య గారు.
0: ఓకేనండి
1: గారు సార్, అంతే సార్. ఫ్రెండ్స్ అందరికి మరొకసారి హాయ్ సార్.
0: ఓకేనండి, మీ ఫ్రెండ్స్ అందరితో పాటు మన ఆకాశవాణి ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికి కూడా ఈ పాటను వినిపించేస్తున్నాం.
1: ఇలానే ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం నాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది.
0: ఓకే ఓకేనండి,
1: ప్రత్యేకమైన ధన్యవాదాలు.
0: మీకు ధన్యవాదాలు అండి, ఈ టైంలో కూడా మాకు కాల్ చేస్తూ మన ఆకాశవాణి కీర్తిని అందరికీ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలు. ఇలానే కాల్ చేస్తుండండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ఓకే అండి.

0: ఈనాటి కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం అండి.
0: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను తెలంగాణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి అండి.
0: గద్వేల్ నుంచి. పేరు చెప్పండి.
1: ఎం నరసింహాచారి.
0: నరసింహాచారి గారు నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మా కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఈరోజు ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: జయభేరి చిత్రంలోని.
0: ఓకేనండి.
1: మది శారదాదేవి మందిరమే.
0: ఓకే అండి, మీకోసం తప్పకుండా వేస్తాము. శ్రోతల పేర్లు ఏమని చెప్పగలరా?
1: సరే, రామేశ్వరి.
0: ఓకేనండి.
1: నందిత.
0: ఓకేనండి. వీళ్ళందరితో పాటు మన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా మీరు కోరిన పాటను వినిపిస్తున్నాం. ఇలానే కాల్ చేస్తుండండి నరసింహాచారి గారు. ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ఓకేనండి. ఓకేనండి.

0: మీరింతవరకు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం. శ్రోతల గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, ఊరు, చిత్రం పేరు, నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారం అవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM కేంద్రంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి అఖిల భారత రవివాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం.
1: రవివాస్త్రీయ సంగీత సభ కార్యక్రమే ఆప్కా స్వాగత్ హే. ప్రస్తుత హే పండిత్ జడేష్ హుగార్జీ కా తబ్లా వాదన్. పండిత్ జడేష్ హుగార్జీ కా జన్మ 4 జులై 1977 కో హువా. ఆప్కే పితా కా నామ భగవంతప్పా హుగార్ హే. పండిత్ జడేష్ హుగార్ సంగీత్ తథా కళా పరివార్ సే జానే జాతే హే. ఆప్ కళ్యాణ్ కర్ణాటక కే జానే మానే తబ్లా వాదక్ స్వర్గీయ శ్రీ శంకరప్పా హుగార్జీ కే పౌత్ర హే. ఆప్ అప్నే 8 వర్ష్ కీ ఆయు మే అప్నే పితా శ్రీ భగవంతప్పా హుగార్ ద్వారా తబ్లా వాదన్ తథా సంగీత్ కీ శిక్షా ప్రాప్త్ కీ. సాథీ టాప్ గ్రేడ్ ఉపాధి ప్రాప్త్ ఆకాశవాణి ధార్వాడ్ కే టాప్ తబ్లా కళాకార్ ఆప్కే చాచా పండిత్ సాత్లింగప్పా దేశాయి కల్లూర్జీ సే భీ తబ్లా వాదన్ మే అధిక శిక్షా హాసిల్ కీ హే. కర్ణాటక రాజ్య శిక్షా పరీక్షా బోర్డ్ ద్వారా శాస్త్రీయ సంగీత్ మే తబ్లా విద్వత్ ఏవం గాయన్ విద్వత్ కీ ఉపాధి, కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ సే తబ్లా వాదన్ మే ఎంఏ కీ ఉపాధి, ఆకాశవాణి ద్వారా ఆయోజిత్ కియే గయే సంగీత్ కీ ఆడిషన్ మే తబ్లా వాదన్ మే టాప్ గ్రేడ్, బి హై గ్రేడ్ సంగీత్కార్, బి హై గ్రేడ్ హిందుస్థానీ గాయన్ కళాకార్ కీ ఉపాధియో కే సాత్ ఫరూకాబాద్, పూరబ్ తథా అజరార్ ఘరానా ఔర్ దిల్లీ ఘరానే కీ భీ ఉపాధి ప్రాప్త్ కీ హే. పండిత్ జడేష్ హుగార్ ధార్వాడ్ సంగీత్ విశ్వవిద్యాలయ మే లగ్భగ్ 3 వర్ష్ సంగీత సహాయక శిక్షక్ కే తోర్ పర్ ఔర్ కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ మే 1 వర్ష్ అతిథి వ్యాఖ్యాతా కే పద్ పర్ కార్యరత్ రహే. ఆప్ కేవల్ దేశ్ మే హీ నహీ బల్కి ఫ్రాన్స్ తథా స్విట్జర్లాండ్ జైసే విదేశో మే భీ అప్నా కార్యక్రమ్ ప్రస్తుత్ కియే హే. సాథీ ఆప్ దేశ్ విదేశో కే కై జానే మానే కళాకారో కే సాత్ కార్యక్రమ్ ప్రస్తుత్ కియే.

సరళ కాన్సెప్ట్. దినగిన దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర దిన దగ్గర ద

ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది గన ధృతికత గది

ఘిన్నా తిట్టే కత్త కద్దరు తగ్గడ.